ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి మీ ప్రభాత ప్రసారం ప్రారంభం. సకసంస 1948 ఆశ్వయుజ మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతుల ముందు అన్నారు మాతృమూర్తి మదర్ తెలిసేవారు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కొత్తగూడెం కింద నిలయంలో సమయం 6:05 కావస్తుంది. ఆంగ్లమే వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Pimkorag near Yuzhmarg in Badgam. In men's cricket, India will face the West Indies at Barsapara Cricket Stadium in Guwahati today in the second ODI of the three-game series. The match will begin at 2 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు

0: ఇంతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీ కెవి స్థలస్థాయి.
1: ప్రపంచంలోని ప్రాణులలో మానవులు శ్రేష్టమైన వాళ్ళు. ఇతర ప్రాణుల కంటే మానవునికి గల ఆధిక్యత జ్ఞానమే. జ్ఞానము ఆచరణ పర్యంతమైనప్పుడే సంపూర్ణమైన జ్ఞాన ఫలితాన్ని పొందవచ్చు. జ్ఞానం కూడా సామాన్యమని విశేషమని రెండు విధాలు. సామాన్య జ్ఞానం లౌకిక జీవనానికి, విశేష జ్ఞానం ఆధ్యాత్మిక జీవనానికి సహకరిస్తుంది. సామాన్య జ్ఞానానికి ప్రధానమైన ప్రయోజనం సమాజంలోని మానవ సంబంధాలను సక్రమమైనటువంటి రీతిలో పాటిస్తూ రక్షించుకోవడం. పూర్వం మన దేశంలో మానవతా విలువలకు, మానవ సంబంధాలకు పెద్దపీట వేస్తూ విద్యా విధానం, జీవన విధానాలు కొనసాగేవి. ఆనాటి పిల్లలకి వ్యక్తిత్వ విలువలను పెంపొందించేటువంటి నీతి పద్యాలు, నీతి సూక్తులు మొదలైన పాఠ్యాంశాల బోధన వల్ల వాళ్లలో దైవభక్తి, దేశభక్తి కలిగి తల్లిదండ్రులను, గురువులను, పెద్దవాళ్లను గౌరవించే సంస్కారం ఏర్పడేది. ప్రస్తుతం ప్రపంచీకరణ విధానం వల్ల కేవలం చదువు సంపాదన కోసం, జీవితం వ్యక్తిగతమైన సౌఖ్యం కోసం అనేటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణం నెలకొంది. రానురాను మానవ సంబంధాలు కలుషితమైపోతున్నాయి. పెద్దవాళ్లపై గౌరవాదరాలు తగ్గిపోతున్నాయి. స్కూల్లో టీచర్ చెప్పేటువంటి పాఠం వినడం, పుస్తకాలు చదవడం, వ్రాయటం, భాషా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వంటివి కూడా అరుదైపోతున్నాయి. పిల్లలు ఆలోచన విధానాలకు అనుగుణంగా పాఠాలు చెప్పేటువంటి నేపథ్యంలో దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా పాఠ్యాంశాలు బోధింపబడుతూ ఉన్నాయి. భాషా, సంస్కృతి, నీతి, చరిత్రలకి ప్రాధాన్యం తగ్గి వృత్తి విద్యలకే ప్రాముఖ్యం ఏర్పడడంతో పిల్లల్లో వ్యక్తిత్వపు విలువలు సన్నగిల్లుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాగే మన విద్యారంగం కొనసాగితే మన సంస్కృతి సంప్రదాయాలు, మానవ సంబంధాలు సంరక్షించుకోవడం శ్రమసాధ్యమవుతుంది. నేటి తల్లిదండ్రులు పిల్లల్ని యంత్రాల్లా పెంచుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసి సంపాదిస్తూ సంతానాన్ని కేర్ సెంటర్స్ ద్వారా పెంచుతున్నారు. పిల్లలకి ఊహ తెలిసేప్పటికే ఎల్కేజీ, యూకేజీ చదువులు ప్రారంభమై వయస్సుకు మించిన మానసిక ఒత్తిడికి గురైపోతున్నారు. చదివిన చదువు ద్వారా జ్ఞానము, సంస్కారము కలగడం లేదు. ఎలా సంపాదించాలి, ఎలా బతకాలి అనే తపనతోటే పిల్లలు బాల్యం నుంచి యవనంలోకి అడుగుపెడుతూ ఉన్నారు. విజ్ఞత, మార్దవం, సృజనాత్మకత, నైతికత, దేశభక్తి, దైవభక్తి కలిగించేటువంటి చదువులు కరువు అవడంతో మానవ సంబంధాలపై పిల్లల్లో సరైన అవగాహన కలగడం లేదు. దానికి తోడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో, చదువులు, ఉద్యోగాలు అనేటువంటి నెపంతో సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. ఈ ఆశయంతో మన పూర్వులు విదేశీయులతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసి మరీ స్వాతంత్ర్యాన్ని సాధించారో ఆ ఆశయం నేడు అడుగంటిపోతోంది. భౌతికంగా మన విదేశీ దాస్య శృంఖలను ఛేదించుకోగలిగినా ఇంకా భావదాస్యంలోనే మగ్గిపోతున్నామనేది ఒప్పుకోవలసిన నిజం. మరి దీనికి పరిష్కారమేమిటి? తిరిగి మన జాతికి పూర్వ సంస్కృతి వైభవం ఎలా సంక్రమిస్తుంది అంటే, తల్లిదండ్రులు తమ సంపాదనే జీవిత ధ్యేయం అనుకోకుండా పిల్లల పెంపకంపై దృష్టి సారించాలి. మన భాషా, సంస్కృతి, నీతి, చరిత్ర పిల్లలకు నేర్పాలి. సంపాదనే జీవిత ధ్యేయం కాదు, సమాజంలోని మానవులంతా ఐకమత్యంతో ఆనందంగా జీవితం కొనసాగించడానికి చేయవలసిన శ్రమదానం అలవాటు చేయాలి. సంగీత సాహిత్యాలు, శిల్పం, నృత్యం, జానపద కళారీతులు మొదలైనవి పిల్లలకు నేర్పించాలి. అప్పుడే మన జాతికి పూర్వవైభవం వస్తుంది. మన దేశానికే ప్రత్యేకమైన మానవ సంబంధాలు మెరుగుపడతాయి.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచార కార్యక్రమంలో పెరటి తోటల పెంపకం వివరాలు తెలుసుకుంటారు.

మన రోజువారి ఆహారంలో కూరగాయలు అలాగే ఆకుకూరలు ప్రధానమైనవి. ముఖ్యంగా శాకాహారులకు కూరగాయలు రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తాయి. పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం ప్రతిరోజు 300 గ్రాముల నుంచి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు అలాగే దుంపలను మన ఆహారంలో చేర్చుకోవాలి. కూరగాయలు

మన శరీరానికి అవసరమైన సూక్ష్మ అలాగే స్థూల ఖనిజాలు, విటమిన్లు ఇంకా ఫైబర్లను అందిస్తాయి. వీటితో పాటు 85 నుంచి 90 గ్రాముల సీజనల్ పండ్లను కూడా మనం తీసుకోవాలి. అయితే నేడు కూరగాయల ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా అన్ని చోట్ల మితిమీరిన స్థాయిలో రసాయన, పురుగు మందులు, ఎరువుల వాడకం పెరిగిపోయింది. కూరగాయల మొక్కలపై పిచికారీ చేసిన పురుగు మందుల అవశేషాలు మన శరీరంతో పాటు మన పిల్లల శరీరాల్లోనూ పేరుకుపోతున్నాయన్నది సాంకేతిక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది భవిష్యత్తులో పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబం ఇంటి పంట పెంపకం చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవలి కాలంలో చాలా మంది గృహిణులతో పాటు ఉద్యోగులైన వారు పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా పెరటి తోటలను, మిద్దె తోటలను పెంచుకుంటున్నారు. పట్టణాల్లో నివసించే వారికి గ్రామాల్లో వలె అంతగా ఖాళీ స్థలం ఉండదు. అయితే ఉన్న స్థలంలోనే పెరటి తోటల పెంపకాన్ని చేపట్టవచ్చు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రసాయనాల ప్రభావం లేని కూరగాయలను పొందవచ్చు. అంతేకాకుండా పెరటి తోటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా నేలను శుభ్రపరచాలి. పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్ వేసి నేలను చదును చేయాలి. ఆ తర్వాత పాదులు చేసుకుని మొక్కలను, విత్తనాలను సరైన దూరంలో విత్తుకోవలసి ఉంటుంది. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. చల్లని వాతావరణం ఉంటే రోజుకు 5 లేదా 1 సారి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. వేడి వాతావరణం ఉంటే 2 లేదా 3 రోజులకొకసారి నీటి తడి పెట్టాలి. ఎప్పటికప్పుడు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొక్కలకు బాగా ఎండ, సూర్యరశ్మి తగిలే విధంగా చూసుకోవాలి. తోటలకు నీటి వసతి దగ్గరగా ఉండే విధంగా చూసుకోవాలి. పెద్ద తరహా తోటలు సాగు చేసేవారు తోటల విస్తీర్ణం, సాగు చేసే కూరగాయల విస్తీర్ణం పెరటి తోటలు కనీసం 500 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. ఈ తోటల్లో కొన్ని రకాల కూరగాయలతో పాటు మరికొన్ని అలంకార మొక్కలు, పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు. వంగ, టమాటా, బెండ, గోరుచిక్కుడు, వీటితో పాటు బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మామిడి మొదలైన పంటలను పండించుకోవచ్చు. మధ్య తరహా పెరటి తోటలు పెంచేవారు కనీసం 150 నుండి 200 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. టమాటా, వంగ, మిరప, బెండ, చిక్కుడు, ఆకుకూరలు, ముల్లంగి, క్యాబేజీ, సొరకాయ, కాకర, దోస ఇలాంటి వాటిని పండించవచ్చు. నిమ్మ, మామిడి లాంటి పండ్ల మొక్కలను కూడా పెంచుకోవచ్చు. చిన్న రకం పెరటి తోటలకు కనీసం 150 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. 2-3 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించవచ్చు. కూరగాయలతో పాటు కొత్తిమీర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను కూడా పెంచుకోవచ్చు. కూరగాయల మొక్కలను కుటుంబ సభ్యుల అభిరుచిని బట్టి, ముఖ్యంగా మహిళలు, పిల్లల అభిరుచిని బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. స్వల్పకాలిక మొక్కల నుండి దృఢమైన, ప్రాంతీయ వాతావరణానికి, నేలలకు అనువైన, అలాగే సాధారణంగా క్రిములను, వ్యాధులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మెరుగైన రకాలను, సాంప్రదాయ మొక్కలను ఎంచుకోవడం మూలంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎత్తు మడులు చేసుకుని చుట్టూ ఇటుకలతో నిర్మాణం చేసుకుంటే ఎక్కువ కాలం మడులు చెదిరిపోకుండా ఉంటాయి. నాటేటప్పుడు దూరం పాటించడం అవసరం. ఎప్పటికప్పుడు కలుపు నివారణ చేపట్టాలి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మీ ప్రసార వివరాలను ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 ఆరోగ్య కార్యక్రమాలలో చిన్న వయసులోనే దాడి చేస్తున్న పక్షవాతం కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:30 సాహిత్య సౌరభాలు సాహిత్య కార్యక్రమం డబ్బు డబ్బు డబ్బు కథానిక వింటారు. శ్రీమతి బి ఉషారాణి అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

8:30 ఉద్యోగమైన విద్యా ఉద్యోగ సమాచారం ఉంటారు. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పోదట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 11:00 చిత్రగీతాలు ఉంటారు.

పన్నెండు గంటల 10 నిమిషాలకు శాస్త్రీయ సంగీతం. ఏకేసి నటరాజన్ గారి క్లారినేట్ వాదనం ఉంటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయునే పాత్ర ప్రసంగం వింటారు. ఇంకా భవిష్యత్తుకు భద్రత ఎస్ఐపి ప్రసంగం. 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్లో కార్యక్రమం. 4:00 చిత్రగీతాలు వింటారు.

7:15 మనాదేపు మనగ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం, పంటకు లాభదాయకం పరిచయం, శక్తి వనరులు పొదుపుగా వాడకం ప్రసంగం, ఇంకా జానపద గేయం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 10:00 రాగం తోనం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుంచి, 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు.

ఇవి ఇన్నటి మా ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు ఉన్నారు. ఆకాశవాణి కొత్తపడం కేంద్రం న్యాయంలో సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: సర్వ్ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 1,13 కోట్ల మంది ఓటర్లలో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్, ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్ లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వ ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
0: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాం సాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ,
2: రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ది కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులు అన్ని కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి.
0: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్టంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం.

0: ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ
2: కాస్కీ స్కీమ్ 94,44,000 నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13/12/24 జారీ చేశారు. కేవలాక్ బ్రిడ్జి పునరుద్ధరణకు 42/46 లక్షలు, పుష్కర్ ఘాట్ అభివృద్దికి 28/43 లక్షలు అన్నారు. గోదావరి కెనాల్ లో బోటింగ్ గాని, వేసేడ్ రెస్టారెంట్ అభివృద్దికి గాని 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడీపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజంకు సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనే ఆలోచనకి 5,13,00,000 పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ రోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36% పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈ రోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః.

0: 110 చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెల 4548 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 245 కోట్ల రూపాయల మేర ఆదా జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో జిల్లాకు మంజూరైన 7199 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. హత్యకు గురైన తాండ్ర అక్షత్రాణి కుటుంబానికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుండ విజయరమణారావు, కలెక్టర్ కోయా శ్రీహర్ష, రామగుండం సిపి అంబర్ కిషోర్ జాతో కలిసి సుల్తానాబాద్ మండలం రేగడ్ మద్దికుంటలో అక్షత్రాణి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం తరఫున బాధిత కుటుంబానికి 4.12 లక్షల పరిహారం అందజేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో 4.12 లక్షల రూపాయలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ రూపొందించారు ని ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నిధులను వినియోగించుకోవాలని కోరారు. మైసూరు తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మరో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటైంది. ప్రభుత్వ విప్ విజయ రమణారావు సిఫారసు మేరకు ఎలిగేడు మండలాన్ని వ్యవసాయ మార్కెట్ గా ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 570 ద్వారా వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలిగేడు ఇప్పటి వరకు ధర్మారం వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉండేది. కమిటీ చైర్మన్ గా పొట్యాల రమేష్, వైస్ చైర్మన్ గా కోరుకంటి వెంకటేశ్వరరావును నియమించింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఈ నెల 12 నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని 5261 కేసులు పరిష్కారం అయ్యాయని సిపి అంబర్ కిషోర్ జాత్ తెలిపారు. కోర్టుల్లో విచారణలో ఉన్న రాజీకి వీలైన కేసుల్లో ప్రత్యేక చట్టాలకు సంబంధించి 36, ఈ చలాన్ 2872, డ్రంక్ అండ్ డ్రైవ్ 1740 కేసులు పరిష్కరించారన్నారు. 125 సైబర్ క్రైమ్ కేసుల్లో 33,65,739 రూపాయలు బాధితులకు తిరిగి ఇప్పించామని పేర్కొన్నారు. సింగపూర్ దేశంలో ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తున్నారని డీఈఓ శారద తెలిపారు. అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఈ నెల 12 నుంచి 19 వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బృందం సింగపూర్ లో పర్యటించింది. అందులో డీఈఓ ఉన్నారు. డీఈఓ మాట్లాడుతూ అక్కడి ముఖ్యాంశాలను అధ్యయనం చేసి తెలంగాణ విద్యారంగంలో అన్వయించే అవకాశాలను ప్రతినిధి బృందం పరిశీలిస్తుందని వివరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంతెంలో దివంగత స్వాతంత్ర సమరయోధుడు రాంపల్లి కృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విశ్వకర్మలకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం ఉంటుందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుతడి పంటల మాదిరిగానే తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలపై దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సో అండ్ డ్రీప్ ఎన్జీఓ సంస్థ రంగంపల్లి గ్రామంలో నిర్వహించిన వరి వరహాల్లో భాగంగా తక్కువ నీరు, రసాయన మందులతో అధిక దిగుబడి సాధించిన రైతులకు ఎకరాకి 500 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను కలెక్టర్తో పాటు సంస్థ ఎండీ దివ్య అందించి అభినందించారు. ప్రజలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి పని విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సజావుగా సాగాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆకాంక్షించారు. గ్రామీణ విద్యార్థులు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అల్పాహారం అందిస్తుందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. గర్రేపల్లి జెడ్పీహెచ్ఎస్ లో విద్యార్థులకు అల్పాహారం ప్రారంభించి మాట్లాడారు. మంతెంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించినట్లు తెలిపారు. మంతెంలోని కిచెన్ ద్వారా జిల్లాలోని 40,52 మంది పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా అన్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సందర్భంగా క్రైమ్ రేట్, సర్కిల్ పరిధిలో నమోదవుతున్న కేసులు, రికార్డులు, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ లో ఉన్న వ్యక్తులు, ఇతర నేరస్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.
1: మీరింతవరకు శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార

సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిళ్ల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్బంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయడం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్దికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తుందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాటు సమీక్షిస్తూ రాష్టాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్ లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి, లాజిస్టిక్స్ లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యకుడు రెషవ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్ లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.
ఉత్తరప్రదేశ్ లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్ లో 1

స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16 పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12 కోర్టు వాయిదా వేస్తుంది. భారత్, జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మల్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్, జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952 ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, కారైకల్, ఈశాన్య రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్టాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుల T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్టేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా గౌహాటీలో వరసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే, షూటింగ్ అథ్లెటిక్స్, బాక్సింగ్ లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పతకాలు కూడా సాధించింది. ఇక పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్, జన్ భాగీదారీ స్పూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశం వెనుక తగడం కేంద్రం
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం.
3: ఈనాటి కార్యక్రమంలో ముందుగా చిన్న వయసులోనే దాడి చేస్తున్న పక్షవాతం, ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు.
4: పక్షవాతం వణికిస్తోంది. మన దేశంలో ప్రతి 20 సెకండ్లకు ఒకరు దీనిని పారిన పడుతున్నారంటేనే పరిస్థితి తీవ్రత కళ్లకు కడుతోంది. ఇది శరీరంలో ఒకవైపు భాగాలు చచ్చుబడేలా చేయడమే కాదు, విషమిస్తే ప్రాణాపాయానికి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ల తర్వాత అతి ఎక్కువ మందిని బలితీసుకుంటోంది పక్షవాతమే. ఒకప్పుడు 50-60 ఏళ్ల తర్వాత కనిపించేది, ఇప్పుడు చిన్న వయసులోనే దాడి చేస్తుండడం, దీని బారిన పడుతున్న ప్రతి 5గురిలో ఒకరు 40 ఏళ్లలోపు వారే ఉండడం ఆందోళనకరం. నిజానికి సుమారు 90% పక్షవాతం కేసులు నివారించుకోదగినవే, అయినా ఎందుకు సాధ్యం కావడం లేదు ఆలోచించాల్సిన విషయమే. మెదడు ఆరోగ్యమే మనకు మహాభాగ్యం. అవును, మన ఆలోచనలు పనులన్నిటికీ మెదడే ఆధారం. తలలో హెడ్ మాస్టర్లా పనిచేస్తూ అన్ని అవయవాలను అజమాయిషీ చేస్తుంటుంది. ఇది అస్తవ్యస్తమైతే శరీర వ్యవస్థలు కుప్పకూలుతాయి. పక్షవాతం సరిగ్గా ఇలాంటి ఆపదనే తెచ్చిపెడుతుంది. దీనికి మూలం మెదడులో కొంత భాగానికి ఉన్నట్టుండి రక్త సరఫరా నిలిచిపోవడం. దీంతో ఆ భాగంలో నాడీకణాలు వేగంగా చనిపోవడం మొదలవుతుంది. ఏ భాగం దెబ్బతింటే అది నియంత్రించే అవయవాలు పట్టుతప్పుతాయి. శరీరంలో ఒకవైపున కాలు, చేయి వంటివి బలహీనమై చచ్చుబడతాయి. తీవ్రంగా దాడి చేస్తే మరణమూ సంభవించవచ్చు. పక్షవాతం నుండి బతికి బయటపడినా చాలామంది వైకల్యం బారిన పడుతుండడం పెద్ద సమస్య. దీంతో ఇంతకు ముందులా ఉద్యోగాలు, పనులు చేసుకోలేకపోవడం, ఇంట్లోనూ ఇతరుల సాయం లేకుండా గడపలేకపోవడం పెనుభారంగా పరిణమిస్తుంది. కుటుంబానికి ఆర్థికంగానూ ఇబ్బందులు కలిగిస్తుంది. కాబట్టి దీనిపై సరైన అవగాహన కలిగుండడం, లక్షణాలను గుర్తుపట్టడం, నివారణ మార్గాలను పాటించడం మనందరి విధి. పక్షవాత ముప్పు తగ్గించుకోవడానికి, సత్వరం స్పందించడానికి, శాశ్వత వైకల్యం మరణాలను తప్పించుకోవడానికి ఎంతైనా అవసరం. ఇది 2 రకాలుగా ఉంటుంది. మొదటిగా రక్తం గడ్డకట్టడంతో ఇస్కీమిక్, ఎక్కువ మందిలో కనిపించేదే ఇది. దీనికి మూలం మెదడులోని రక్తనాళాల్లో పూడిక ఏర్పడిన చోట రక్తం గడ్డకట్టడం, గుండె, ఛాతీ లేదా మెడ వద్ద ఉండే రక్తనాళాల్లో ఏర్పడిన రక్తం గడ్డలు మెదడుకు చేరుకోవటమూ కారణం కావచ్చు. దీంతో మెదడులోని కొంత ప్రాంతానికి ఉన్నట్టుండి రక్త సరఫరా నిలిచిపోయి చచ్చుబడడం ఆరంభిస్తుంది. ఇక రెండవది రక్తస్రావంతో, అంటే హెమరేజిక్. ఇది మెదడులోని రక్తనాళం చిట్లిపోయి రక్తస్రావం కావడం వల్ల సంభవిస్తుంది. దీంతో మెదడు మనుగడకు, పనిచేయడానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. మరోవైపు రక్తస్రావంతో మెదడులో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నాడీకణాలు దెబ్బతినడం, చనిపోవడం మొదలవుతుంది. ఈ రకం పక్షవాతం ప్రధానంగా రక్తపోటు బాగా పెరగడం, రక్తనాళాల గోడల్లో ఇతరత్రా సమస్యల మూలంగా తలెత్తుతాయి. వీటిని గమనించేందుకు సిటీ స్కాన్, మెదడుకు MRI పరీక్షలు చేస్తే ఏ రకం పక్షవాతమో తెలుస్తుంది. దీన్ని బట్టే చికిత్సను నిర్ణయిస్తారు. పక్షవాతం మూలంగా మెదడులో ఏ భాగానికి రక్త సరఫరా నిలిచిందనే దాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని తేలికగా గుర్తించుకోవడానికి F for face, A for arm, S for speech అనే అక్షరాలకు T అనే అక్షరాన్ని జోడించి ఫాస్ట్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. మరింత త్వరగా స్పందించాలనే అర్థం వచ్చేలా B for balance, E for eyes అనే అక్షరాలను కలిపి B fast గాను మలిచారు. బ్యాలెన్స్, ఉన్నట్టుండి శరీరం తోలడం లేదా తల తేలిపోవడం. ఐస్, హఠాత్తుగా ఒక కంట్లో గాని రెండు కళ్లల్లో గాని చూపు తగ్గడం. ఫేస్, ముఖంలో ఒకవైపు పక్కకు వాలిపోవడం, సాధారణంగా

నోరు ఒక మూల నుంచి కిందికి జారుతుంటుంది. నవ్వలేకపోతుంటారు. ప్రత్యేకమైన కారణమేదీ లేకుండా హఠాత్తుగా తీవ్రమైన నొప్పి వస్తున్నా అనుమానించాల్సిందే. ఆర్మ్ లేదా లెగ్స్, ఒకవైపు చేయి కాలు బలహీనం కావడం, కొందరు మొద్దుబారినట్లు లేదా సూదులు పొడిచినట్లు అనిపిస్తోందని చెబుతుంటారు. స్పీచ్, మాట తత్తరపోవడం, ముద్దముద్దుగా మాట్లాడడం, కొందరికి పదాలు తట్టకపోవడం, ఇతరులను మాట్లాడేది అర్థం చేసుకోలేకపోవడమూ ఉండవచ్చు. రాయడం, టైప్ చేయడానికి ఇబ్బంది పడవచ్చు. టైం, ఇది చాలా కీలకమైంది. లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా అత్యవసర చికిత్సా కేంద్రానికి తరలించడం ముఖ్యమనే సంగతిని ఇది సూచిస్తుంది. కొందరికి మెదడులోని సూక్ష్మ రక్త కణాల్లోనూ రక్తం గడ్డకట్టొచ్చు. దీన్ని స్వల్ప పక్షవాతం అంటారు. ఇందులో పైకి ఎలాంటి లక్షణాలు ఉండవు, కానీ మాటిమాటికి వస్తుంటే విషయగ్రహణ, మెదడు సామర్థ్యం తగ్గుతాయి. జ్ఞాపక శక్తి, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం సన్నగిల్లుతాయి. కొందరికి పక్షవాత లక్షణాలు కొద్దిసేపే ఉండి తగ్గిపోతుంటాయి. దీన్ని ట్రాన్సియంట్ ఇస్కేమిక్ అటాక్ అంటారు. కొద్ది సెకండ్ల తర్వాత అంతా మామూలుగా అవుతుంది. చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు, కానీ ఇది పెద్ద పక్షవాతానికి హెచ్చరిక కావచ్చు. ఇక ముప్పు కారకాల విషయానికొస్తే, పక్షవాతానికి రకరకాల కారకాలు ముప్పుగా పరిణమిస్తాయి. వయసు మీద పడడం, కొన్ని జన్యుపరమైన అంశాల విషయంలో మనమేమి చేయలేకపోవచ్చు, కానీ చాలా వరకు మనం మార్చుకోదగినవే కావడం గమనార్హం. ఉప్పు ఎక్కువగా తినడం, బద్ధకంతో కూడిన జీవనశైలి, సిగరెట్లు, చుట్టలు కాల్చడం, మద్యం తాగడం, మాదక ద్రవ్యాల వ్యసనం వంటి ముప్పు కారకాలన్నింటినీ మార్చుకోవచ్చు. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, బొజ్జ, గుండె జబ్బులు, గుండె లయలో తేడాల వంటి వాటిని అదుపులో ఉంచుకోవచ్చు. కొందరికి రక్తనాళాల సమస్యలు, రక్తం గడ్డగట్టే స్వభావం ఉండడము ముప్పుగా మారుతుంటాయి. వీటికి నివారణే ఉత్తమం. పక్షవాతం వచ్చాక బాధపడడం కన్నా దీన్ని ముందు నుంచే నివారించుకోవడం అంటే ప్రైమరీ ప్రివెన్షన్ ఉత్తమం. ఇది చిన్నప్పటి నుంచే మొదలవ్వాలి. రోజు కనీసం అరగంట చొప్పున, వారానికి 5 రోజులు శరీరానికి చెమట పట్టేలా వ్యాయామం చేయాలి. రోజు గంట వ్యాయామం చేయగలిగితే ఇంకా మంచిది. ఉదయం వీలుకాకపోతే సాయంత్రమైనా చేయాలి. పొగ, మద్యం, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకూడదు. ఒకవేళ అలవాటుంటే వెంటనే మానేయాలి. బరువు అదుపులో ఉంచుకోవాలి. శరీర ఎత్తు, బరువు నిష్పత్తి మితిమీరకుండా చూసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంచుకోవాలి. ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉండే పిండి పదార్థాలు, కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ప్రోటీన్ కనీసం 40 నుంచి 50 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు చిరుధాన్యాలు బాగా అందుబాటులోకి వచ్చాయి. ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు, ఉప్పు అలాగే మధుమేహం గలవారు తీపి పదార్థాలు తగ్గించుకోవడం ఉత్తమం. పక్షవాతం నుంచి కోలుకోగానే చాలామంది పూర్తిగా తగ్గిపోయిందని మందులు మానేస్తుంటారు. ఇది తగదు. పక్షవాతానికి జీవితాంతం చికిత్స అవసరమని మరువరాదు. పక్షవాతం బాధితుల్లో ప్రతి 3లో ఒకరికి మరోసారి పక్షవాతం వచ్చే అవకాశముంది. జాగ్రత్తలు పాటించని వారు, మందులు సక్రమంగా వేసుకోని వారు, మళ్లీ దురలవాట్లు మొదలెట్టేవారిలో ఇది ఎక్కువ. కాబట్టి రక్తపోటు, మధుమేహం ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. రక్తాన్ని పలుచగా చేసే మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఆహార, వ్యాయామ నియమాలు విధిగా పాటించాలి. వీటితో 90% వరకు తిరిగి పక్షవాతం రాకుండా చూసుకోవచ్చు. చికిత్స విషయంలో పక్షవాతంలో టైమ్ ఈజ్ బ్రెయిన్ అనేది ప్రాథమిక సూత్రం. ప్రతి నిమిషము అమూల్యమే. ఒకసారి నాడీ కణాలు చనిపోతే అంతే. అందువల్ల ఎంత త్వరగా చికిత్స ఆరంభిస్తే అంత మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంజెక్షన్ను 4.5 గంటల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. గుండె నుంచి మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే కెరటిన్, ధమనిలో రక్తం గడ్డకడితే సన్నటి గొట్టాన్ని పంపి గడ్డను తొలగించే థ్రాంబెక్టమీ చికిత్స ఉపయోగపడుతుంది. ఇది 12 గంటల్లోనే బాగా పనిచేస్తుంది. కాబట్టి పక్షవాత లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ఎవరో వచ్చాక చూద్దామని తాత్సారం చేస్తే అమూల్యమైన సమయం చేజారుతుంది. హెమరేజిక్ పక్షవాతంలో రక్తపోటు అదుపులోకి తేవడం చాలా ముఖ్యం. అలాగే లోపల వాపు, రక్తస్రావం తగ్గటానికి మందులిస్తారు. మెదడులో మరీ ఎక్కువగా ఒత్తిడి పెరిగితే సర్జరీ చేసి పోగుపడిన రక్తాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఒక మాదిరిగా రక్తస్రావం అయితే 1-2 నెలల్లో నెమ్మదిగా కరిగిపోతుంది. అయితే ఆ భాగంలో నాడీ కణాలు చచ్చుబడడం వల్ల

కాలు, చేయి బలహీనమవుతాయి. త్వరగా చికిత్స చేస్తే చాలామంది బాగానే కోలుకుంటారు. కొందరికి మాత్రం వైకల్యం శాశ్వతంగా ఉండొచ్చు. పక్షవాతానికి అధిక రక్తపోటు పెద్ద ముప్పు.

0: పిట్టవాతంలో సత్వర చికిత్స ప్రధానం కాబట్టి అన్నిసార్లు పట్టణాల్లోని పెద్ద ఆసుపత్రి కోసమే చూడొద్దు. దగ్గరలో 20 నిమిషాల్లోపు చేరుకోగల మంచి ఆసుపత్రి ఏది ఉన్నా తీసుకెళ్లాలి. ఇప్పుడు చాలా జిల్లా వైద్య కేంద్రాల్లో రక్తం గడ్డను కరిగించే ఇంజెక్షన్లు ఉన్నాయి. కావాలనుకుంటే పెను ప్రమాదం తప్పిన తర్వాత పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లొచ్చు.
1: మీరింతవరకు చిన్న వయసులోనే దాడి చేస్తున్న పక్షవాతం ఈ అంశం గురించి కొన్ని వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యామ్ ప్రసాద్. కార్యక్రమంలో మరొక అంశం, ఊపిరితిత్తుల క్యాన్సర్ ను ముందుగానే కనిపెట్టవచ్చు. ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు.
2: ఊపిరితిత్తులు మన శరీరంలో అత్యంత ముఖ్యమైనవి. అయితే నేటి జీవన శైలి మార్పులు, కాలుష్యం, ధూమపానం అలవాట్ల కారణంగా చాలామంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల తర్వాత మరణానికి లంగ్ క్యాన్సర్ మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఒకటి లేదా రెండు ఊపిరితిత్తులలోని అసాధారణ కణాల యొక్క అనియంత్రిత పెరుగుదల. ఇది ప్రపంచంలోని అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. సాధారణంగా ధూమపానం చేసేవారిలో ఎక్కువగా గమనించవచ్చు. ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యవస్థలో ఒక భాగం. ఊపిరితిత్తులు శరీరంలోని వాయువులకు ఫిల్టర్గా పనిచేస్తాయి. ఆక్సిజన్ పీల్చడంలో కూడా సహాయపడతాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశల్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అయినప్పటికీ స్వరంలో మార్పు, అలసట, బలహీనత, తరచుగా ఛాతి ఇన్ఫెక్షన్లు, సాధారణ మందులతో తగ్గని దగ్గు, దగ్గుతున్నప్పుడు రక్తం ఉమ్మివేయడం, ధ్వనిలో మార్పు, ఎముకలలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, అనాలోచిత బరువు పెరగడం వంటి లక్షణాలను గుర్తించవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధానమైన కారణాలలో ధూమపానం ఒకటిగా పరిగణించబడుతుంది. ధూమపానం చేసేవారిలో లేదా స్మోక్ గురైన వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ధూమపానం చేయని వ్యక్తులలో కూడా ఇది కనిపించవచ్చు. ఇటీవల పరిశోధన ప్రకారం వ్యాధి నిర్ధారణకు 5 సంవత్సరాల కంటే ముందే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని అంచనా వేయగల ఒక ప్రోటీన్ సిగ్నేచర్ను శాస్త్రవేత్తలు రక్తంలో గుర్తించారు. ఇది ముందస్తు చికిత్సకు మార్గం సులభం చేయడంతో పాటు రోగులు బ్రతికే అవకాశాల్ని మెరుగుపరుస్తుంది. లండన్కు చెందిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఆస్ట్రేలియాకు చెందిన ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. శాస్త్రవేత్తలు మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించి యూకే బయోబ్యాంకులోని దాదాపు 48,000 మంది రక్త నమూనాల్ని, వారి ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. ఇందులో ఉన్న రక్తంలోని 14 ప్రత్యేక రకాల ప్రోటీన్ల కలయికను వారు గుర్తించారు. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నవారిలో సగటున 5-6 సంవత్సరాల ముందే ఈ మార్పులను చూపిస్తాయి. ఈ పరిశోధనలో తేలిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఈ ప్రోటీన్ సంకేతాలు క్యాన్సర్ గడ్డల నుంచి రావడం లేదు. వాయు కాలుష్యం లేదా ఇతర కారణాల వల్ల ఊపిరితిత్తులలో దీర్ఘకాలంగా ఏర్పడే వాపు, మంట వల్ల ఈ ప్రోటీన్లు రక్తంలో పెరుగుతాయి. ఈ వాతావరణమే నిద్రాణంగా ఉన్న క్యాన్సర్ కణాలను యాక్టివేట్ చేస్తుంది. ప్రస్తుతం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 50 నుంచి 80 ఏళ్ల వయసు ఉండి ఎక్కువ ధూమపానం చేసేవారికే చేస్తున్నారు. కాని లంగ్ క్యాన్సర్ బాధితుల్లో దాదాపు 1/5 మంది అస్సలు ధూమపానం చేయనివారే ఉంటున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారిలో ఈ ముప్పు పెరుగుతుంది. ఈ కొత్త బ్లడ్ టెస్ట్ సిగరెట్ తాగని వారిలో కూడా క్యాన్సర్ ముప్పును ముందే గుర్తిస్తుంది. క్యాన్సర్ రాకముందే ఈ ప్రోటీన్ సంకేతాల ఆధారంగా హైరిస్క్ ఉన్నవారిని గుర్తిస్తే వారికి మంటను తగ్గించే మందులు ఇవ్వడం ద్వారా క్యాన్సర్ రాకుండా ముందే ఆపవచ్చని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు గమనించారు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో దాదాపు 80% నుంచి 85% మంది రోగులు వ్యాధి చివరి దశకు చేరిన తర్వాతే హాస్పిటల్కు వస్తున్నారు. దీనివల్ల ప్రాణాలు కాపాడడం కష్టమవుతున్నది. ఈ బ్లడ్ టెస్ట్ అందుబాటులోకి వస్తే 5 ఏళ్ల ముందే స్క్రీనింగ్ చేసి సరైన వైద్యాన్ని అందించవచ్చు.
1: మీరింతవరకు ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందుగానే కనిపెట్టవచ్చు.

0: ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. వ్యాఖ్యానం శ్రీమతి గుండేటి విశాలిని.
1: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం.
0: కార్యక్రమాన్ని మీకందిస్తున్న వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
0: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
3: అక్షరాన్ని ఆరాధనగా
0: సాహిత్యాన్ని సాధనగా
3: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
0: విమల సాహితీ సమితి హైదరాబాద్.
4: సాహితీ సౌరభాలు కార్యక్రమంలో డబ్బు డబ్బు డబ్బు శ్రీమతి బి ఉషారాణి గారి కథానిక వింటారు.
5: ఏమైంది రమ్మా, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? అడిగాడు ఆశ్చర్యంగా వాకింగ్ నుండి ఇంటికి వచ్చిన రంగబాబు. ఎవరే వీళ్ళంతా? వీరంతా ఎందుకు మన ఇంట్లో ఉన్నారు? వారి ముఖాల్లో ఆశ్చర్యం ఏమిటి? ఇంతకీ ఇంట్లో ఏం జరిగిందో చెప్పకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది అన్నాడు నుదురు రుద్దుకుంటూ రంగబాబు. అతని బాధ చూడలేకపోయిందేమో. ఒక ఇల్లాలు ఏమీ లేదండి, మీ ఆవిడ ఉదయం బయట ఊడ్చి ముగ్గు పెడుతుంటే ఎవరో ఒక విధవ బండి మీద నుండి వచ్చి మెడలో మంగళసూత్రాల గొలుసు లాక్కుపోయాడట. పాపం, మీకు చెబితే మీరెంత బాధపడతారో అనేదే తన బాధ అంటూ ఆపింది. ఆ అవునా రమ్మా, నీ మెడలో గొలుసు లాక్కుపోయాడా? ఎలా జరిగింది? నువ్వు కేకలు పెట్టలేదా? ఇంతకీ నీ దగ్గర అని పూర్తి కాకుండానే మీరేమి బాధపడకండి, నాకు తెలుసు మీకెంత బాధ ఉంటుందో. నన్ను క్షమించండి, మీరు ఎప్పుడు అంటుంటారు ఇంత చీకటిలో ముగ్గు వేయకే రోజులు బాగోలేవు అని. కాని పాపిష్టి దాన్ని, నేనే మీ మాట వినకుండా ఈరోజు ఇంతటి అవాతరం తెచ్చుకున్నాను అంది మరింతగా ఏడుస్తూ. అంతలో ఒకరు ముందుకు వచ్చి, ఇక ఆలస్యం చేయకండి, ఆ దొంగ దూరంగా పారిపోతాడు, వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. ఇలాగే నా స్నేహితుని ఇంట్లో కూడా జరిగింది, కాకుంటే వెంటనే కంప్లైంట్ ఇవ్వడంతో దొరికింది. వాళ్లది దొరకలేదు కాని మరో గొలుసు ఇచ్చారు అని వచ్చిన పెద్ద పని పూర్తి చేసినట్లుగా వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వారు కూడా అదే సమర్థించారు రంగబాబుకు. అయోమయంగా ఉంది, ఏమీ తోచడం లేదు, బిత్తర చూపులు చూస్తున్నాడు. అది గమనించిన రమ ఇక లాభం లేదని గ్రహించి లేచి చెప్పులు తొడుక్కుని, మీరు వస్తారా, నన్ను ఒక్కదాన్నే వెళ్ళమంటారా అంటూ సమాయత్తమయ్యింది. ఒక్కదానివే ఏమిటి, నీ వెంట ఇంతమంది తయారైతేను అన్నాడు వాళ్ళందరినీ చూస్తూ. మేము తనని ఓదార్చడానికి వస్తున్నామండి, భర్తగా మీరు కూడా రావాలి కదా అంది పక్కింటి వనజాక్షి. ఇక చేసేది లేక రంగబాబు వారిని అనుసరించాడు. చెప్పండి సార్, నా గొలుసు పోయిందండి ఇన్స్పెక్టర్ గారు అని గొల్లు మంది రమ. ఎప్పుడు పోయిందండి అని అడిగాడు రంగబాబు వంక చూస్తూ. ఆయనకు తెలియదండి, వారు ఉదయమే వాకింగ్ కు వెళతారు, ఆయన వెళ్లగానే నేను వాకిలి ఊడ్చుకుని పని ప్రారంభిస్తాను. ప్రతిరోజు లానే ఈరోజు కూడా నేను ముగ్గు వేస్తుంటే వెనుక నుండి ఎవరో రావడం అలికిడి అయ్యిందండి. వెనుదిరిగి చూసేలోగానే నా మెడలో గొలుసు లాక్కుపోవడం చూడండి, నా మెడకు

ఎంత గాయం అయ్యిందో అని మళ్లీ కన్నీరు పర్వంతం అయ్యింది. ఊరుకోండమ్మా, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, కంప్లైంట్ ఇచ్చారు కదా, అది జరిగింది ఈ రోజే ఈ ఉదయమే అంటున్నారు కాబట్టి పట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదు, కంగారు పడకండి, మీరు వెళ్ళవచ్చు, దొరకగానే ఫోన్ చేస్తాను అంటూ రంగబాబుకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి పంపాడు ఇన్స్పెక్టర్. దారంతా ఏడుస్తూనే ఉంది రమ. పక్కనే ఉన్న వనజ, మీనాక్షి ఓదారుస్తూనే ఉన్నారు. ఊరుకోవే, కంప్లైంట్ ఇచ్చారు కదా, నువ్వేమి కంగారు పడకు, ఈ రోజు నువ్వు లేచిన వేళ బాగోలేదు అంతే, లేకపోతే నీ గొలుసుకు దిష్టి తగిలిందేమో, కాస్త లావుగా ఉంటుందేమో, మొన్ననే ఆ రజిత లేదు, ఎవరు ఆ ఎదురింటి రజితానా, ఆ అవునవును, ఏమందేంటి, వాళ్ళ ఆయన చేసేది చిన్న ఉద్యోగం, ఆమె మెడలో చూశారా ఎంత లావైన గొలుసు ఉందో, వాళ్ళు పుట్టింటి వారు చేయించి ఉంటారు అని అందా అనే ఉంటుంది, దానికి ఎప్పుడు నా గొలుసు మీద నా చీరల మీదే కన్ను, అయినా దానికి చాలా పొగరు లేవే, అప్పటికీ దాని దగ్గరే బోలెడు నగలున్నట్లు నాకున్న గొలుసునే దిష్టి పెడుతుందా అంటూ మరింతగా కంగారు పడుతూ కన్నీరు తుడుచుకుంటూ రమ ఇంటికి రాగానే అందరి ముందు, ఏమండి మీరు ఇవాళ ఎక్కడైనా భోజనం చేసేయండి, నాకు మనసేం బాగోలేదు, నేను వంట చేయలేను అంది దిగులుగా రమ. రంగబాబుకు అంత ఆశ్చర్యంగా ఉంది. ఏదో మాట్లాడాలనుకునేంతలోనే ఒకరి తర్వాత ఒకరు రావడం, తమ తమ అనుభవాలను వల్లెవేయడం చూస్తుంటే రంగబాబుకు అంత ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాదని గ్రహించి సాయంత్రం రావడం ఆలస్యం అవుతుంది. నువ్వు ఎదురు చూడకు, నీకు తెలుసు కదా రమేష్ చెల్లెలు గొడవ, అదేదో కాస్త అంత పలకరించి వస్తాను, నా గురించేమీ వండకు, నేను అక్కడే తిని వస్తాను అన్నాడు షూ వేసుకుంటూ. మరి నా సంగతి, కంప్లైంట్ ఇచ్చావు కదా, ఫోన్ చేస్తే వెళ్లి తెచ్చుకో, వెంట నీ స్నేహితులు ఉన్నారు కదా అని బయలుదేరాడు బతుకు జీవుడా అని. రమేష్ ఏమైందిరా, వాడెక్కడ ఉన్నాడట, ఇంతకీ ఆ అబ్బాయి కులం పుట్టు పూర్వోత్తరాలు ఏమైనా ఆరా తీశావా అడిగాడు ఆత్రంగా రంగబాబు. ఆ తీశాను, వాడి కులం మాట వదిలే, ఈ వాడో కటిక దరిద్రుడు, నా చెల్లెల ముందు వాడు నిలబడ్డానికి కూడా పనికిరాడు, అందుకే మక్కెలెరగదని పోలీస్ స్టేషన్ కు అప్పజెప్పాను అన్నాడు కటువుగా. అరే అదేంట్రా, కాస్త మందలించి పంపాల్సింది, ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఎంతకైనా తెగిస్తారు, రేపు బయటకు వచ్చి ఏం చేస్తాడో అనే భయంతో మనం ఉండాలి కదా, తొందరపడ్డావేమో రమేష్ అన్నాడు మెల్లగా. వాడు తలకాయి, ఎలా బయటకు వస్తాడో నేను చూస్తాను, రోజూ ప్రేమిస్తున్నాను అని వెంటబడతాడట, తను లేకపోతే చచ్చిపోతాను అంటాడట, అలాంటి వాడిని బెయిల్ ఎలా వస్తుందో నేను చూస్తాను అన్నాడు కోపంగా రమేష్. ఎందుకొచ్చిన గొడవ, శిరీషకు మేనరికం ఏదో ఉందన్నావు కదా, పెళ్లి చేసేయొచ్చుగా, ఇప్పుడు తను చదువుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాడు మరో సలహా ఇస్తూ. నిజమే కాని వారు మాకంటే తక్కువవారు, అంటే ఇల్లు తప్ప ఏమీ లేనివారు, అలాంటి ఇంటికి ఇవ్వాలంటేనే ఆలోచిస్తున్నాను, అలాంటిది ఈ భికారిగాడు వచ్చి ఇచ్చేయమంటే నేను నా చెల్లెల్ని ఇస్తానా, అవసరమైతే చంపేస్తాను అన్నాడు ఆవేశంగా. అంతలో బయట నుండి వస్తున్న శిరీషను చూస్తూ, చూడు శిరీష, ఇలాంటి వారు ఏమన్నా పట్టించుకోకు, కాలేజీకి తక్కువగా అటెండ్ అవు, నీ అన్నకు ఆవేశం ఎక్కువ తప్ప ఆలోచన లేదు, ఏమంటావు అన్నాడు రమేష్ ముందే. అనరా అను, నీకు చెల్లెలుంటే అర్థమయ్యేది అన్నాడు చిరాకుగా రమేష్. సరే నేను వెళ్ళొస్తాను అన్నయ్య అంది బుద్ధిగా శిరీష. ఆ వినయం విధేయత చూస్తూ ఇంత చక్కని అమ్మాయిని ఏడిపించడానికి వాడికి మనసెలా ఒప్పిందో, ప్రేమిస్తే ఇంటికొచ్చి అడగాలి కాని ఇవేమి పనులు అనుకున్నాడు మనసులో రంగబాబు. రమేష్ ఇంట్లో డిన్నర్ పూర్తి చేసుకుని బయలుదేరేసరికి రంగబాబుకు 10 గంటలయ్యింది. ఇంటికి వెళ్లబోతూ ఆలోచనలో పడ్డాడు, ఇదేంటి ఉదయం జరిగిన సంఘటన ఎంతకు మింగుడు పడటం లేదు రంగబాబుకు, అసలు దాని మెడలో బంగారు గొలుసు ఎక్కడిది, నేనైతే ఇప్పటి వరకు గోల్డ్ కొనలేదు, ఏదో పాపం గిల్టుది వేసుకుని తిరుగుతుండేది,
మధ్యలో

ఉన్నదో నాకు తెలియకుండా ఈ బంగారం ఎక్కడిది? ఒకవేళ పుట్టింటికి వెళ్లి మళ్లీ మొరపెట్టి అడిగి మెడలో బంగారం వేసుకుని అది బంగారం కాదని నన్ను నమ్మించిందా? లేక తానే డబ్బు దాచుకుని కొనుక్కుని ఈ మధ్య కొత్తగా కొనుక్కుందా? ఎప్పుడు కొనుక్కుంది? ఒకవేళ కొన్నా దాచుకోకుండా వేసుకుని ఎందుకు తిరుగుతుందో? సామాన్యంగా ఇంట్లో ఉంటే పసుపు తాడే వేసుకునేది, బయటకు వచ్చేటప్పుడు మాత్రం గిల్టు వేసుకునే రమకు ఉన్నట్టుండి రోజు వేసుకునే బంగారం ఎలా అమిరింది? అడుగుదామంటే వెంట ఎవరెవరో ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉండరు కదా, అడుగుదాం అనుకుని ఇంటికి వచ్చాడు రంగబాబు. ఏమండి అన్నం తిన్నారా అంది తనకు తానే వచ్చి రమ. రమేష్ ఇంట్లోనే తిన్నాను. నువ్వు తినేశావా? ఉదయం నుండి తినలేదు కదా, ఆకలేసింది అంది నెమ్మదిగా దిండుకు కవర్లు తొడుగుతూ. సరేలే ఇలా రా అన్నాడు రంగబాబు. ఏమిటి? ఏమీ లేదు. నీకు మెడలో ఆ గొలుసు ఎక్కడదే? మన పెళ్లైనప్పటి నుండి నీకు మెడలో బంగారు గొలుసు ఎప్పుడూ లేదు కదా, ఉన్న ఫలానా ఎక్కడ నుండి ఊడిపడింది? మీ వాళ్లు ఏమైనా చేయించారా అడిగాడు గుసగుసగా ఆసక్తిగా. ఆ మాటకు కిసుక్కున నవ్వింది రమ. నేనిక్కడ ఇంతలా అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా నవ్వుతావేంటి అన్నాడు కినుకుగా రంగబాబు. లేకపోతే ఏమిటండి, నేను నా ప్లాన్ మీకింకా అర్థం కాలేదా? నా మెడలో ఉన్నది రోల్డ్ గోల్డే, కాని వాడు లాక్కుపోయాడా బంగారమని కాస్తంత అల్లరి పెడితే ఏదో ఒక గొలుసు ఇస్తారని ఇలా చేశాను అంది నవ్వుతూ రమ. అలా ఎందుకు ఇస్తారే వేరే గొలుసు? నీ మెడలో తెంపుకెళ్లింది నకిలీది అని తెలిస్తే నిన్ను ఒక మోసగత్తెగా చూపిస్తారు టీవీలో, గుర్తుంచుకో అన్నాడు ఆవేశంగా. ఊరుకోండి, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టు మీరు కొనివ్వరు. నా ప్లాన్ నేను వేసుకుని సంపాదించుకుంటానంటే మీరు వినరు. మిమ్మల్ని నమ్ముకుంటే నాకు మిగిలేది చెప్పే. ఇంత నిజాయితీగా ఉంటే ఇక ఈ జన్మకు నాకు బంగారు కొన్నట్లే. ఇప్పటికే చాలా సార్లు నాకు బంగారం కొంటానన్నారే, కాని కొన్నారా? లేదు కదా, ఇక మాట్లాడకండి అంది దుప్పటిని సరిదిద్దుతూ. రమా మాటలకు ఆశ్చర్యపోయాడు. లేని గొలుసును పోలీసులు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? ఇలా అయితే ఇక అందరూ ఇదే మొదలెడతారు. గొలుసు మాట దేవుడెరుగు, ఉన్న కాస్త పరువు పోకుంటే అంతే చాలు అనుకుని ఇదిగో ఆ గొలుసు గొడవలో నన్ను మాత్రం కలపకు అని చిరాకుగా రాత్రంతా కలత నిద్రపోయాడు రంగబాబు. మరుసటి రోజు రంగబాబు కాస్త ముందుగానే కదిలి శిరీష కాలేజీకి వెళ్లాడు. రమేష్ తనకు చిన్నతనం నుండి చేసిన సహాయం అంతా ఇంతా కాదు, అందుకే రమేష్ అంటే రంగబాబుకు ప్రాణం. తన ప్రాణ స్నేహితుని చెల్లెల్ని అంతగా బాధ పెడుతున్న అబ్బాయి బెయిల్ మీద బయటికి వచ్చి సరాసరి కాలేజీకే వచ్చాడని తెలిసి ఒకసారి మందలిద్దామని రంగబాబు ప్రయత్నం. ఇక్కడ దిలీప్ అంటే ఎవరు? ఏ దిలీప్? ఆర్ట్ గ్రూపా సైన్స్ గ్రూపా? ప్రశ్నించాడు అక్కడున్న కొందరు. నాకు తెలియదు, ఈ మధ్య శిరీష అనే అమ్మాయిని అల్లరి పెట్టి అని పూర్తి చేసేలోగా ఆ హీరోనా, ఆర్ట్ గ్రూపే, అదిగో అక్కడ కనిపించే క్యాంటీన్ లో ఉన్నాడు దోస్తులతో అన్నారు ఒకడు. సరాసరి క్యాంటీన్ కు వెళ్లిన రంగబాబు అక్కడున్న దిలీప్ ను పిలిచాడు. ఎవరంకుల్, నీతో మాట్లాడాలి అన్నాడు సీరియస్ గా. ఏం మాట్లాడాలి చెప్పండి అన్నాడు మరింత కేర్లెస్ గా దిలీప్. శిరీష గురించి అనగానే వెంటనే పదండి అంటూ బయటకు తీసుకెళ్లాడు దిలీప్. చెప్పండి మీరెవరు? నేను రమేష్. రమేష్ అంటే శిరీష అన్నకు స్నేహితుడిని. అయితే ఏంటి? రమేష్ కు శిరీష ఎంతో నాకు అంతే. శిరీషను అలా అల్లరి చేయడం బావుందా? రేపు పోలీస్ స్టేషన్ లో FIR ఫైల్ అయితే నీ భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా? రమేష్ కోపం వస్తే నీవేమవుతావో అని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్త, ఇకనైనా బుద్ధిగా నడుచుకో సరేనా అంటూ వెళ్లబోతుంటే సార్ ఆగండి అన్నాడు వెంట వస్తూ దిలీప్. నేను శిరీషను డబ్బు కోసమే ప్రేమిస్తున్నాను, వాళ్లకున్న పలుకుబడి ఆస్తులు మీకు తెలియనివి కావు, అందుకే ఈ ప్రేమ జీవితం అన్నాక

0: ఎలాగూ పెళ్లి చేసుకోవాల్సిందే. అదే ఇలాంటి సౌండ్స్ పార్టీలను ప్రేమిస్తే లైఫ్ సూపర్ గా సెటిల్ అయిపోతుంది అందుకని అన్నాడు ధైర్యంగా దిలీప్. యువకుడు వై ఉండి ఇలా మాట్లాడటానికి సిగ్గుగా లేదా సిగ్గేనుకు అంకుల్, దీన్నే తెలివైన సెటిల్మెంట్ అంటారు. అందుకే దెబ్బలతో నా శరీరం బాధపడుతున్నా కాలేజీకి వచ్చాను. ఇలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది కదా. ఏమైనా శిరీష అన్నయ్యకు నా తరపున ధన్యవాదాలు చెప్పండి. అతను చేసిన పనికి నాపై ఇప్పటిదాకా లేని ప్రేమ పుట్టింది. నా డార్లింగ్ చూడండి అంటూ తన కోసం వడివడిగా వస్తున్న శిరీష వైపు చూపుతూ అనుకోకుండా దిలీప్ ని చూసిన శిరీష కాస్త తత్తరపడుతూ, హలో అన్నయ్య, మీరు ఏమీ లేదమ్మా, ఒకసారి దిలీప్ ను పలకరించి వెళదామని అని నసికాడు. ఓకే ఓకే క్యారియన్, మీరే ఎలాగైనా మా ప్రేమను అన్నయ్యకు తెలియజేయాలి. తను ఎలాంటి వాడో తెలియక నేను పొరపాటు చేశాను, కాని ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను అని సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో తెలియలేదు రంగబాబుకి. డబ్బు కోసం ప్రేమ నాటకం ఆడుతున్న ఈ దిలీప్ కి లేని బంగారం పోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తన భార్యకు పెద్ద తేడా కనిపించలేదు రంగబాబు. ధనమేర అన్నిటికీ మూలం అనే పాట ఎక్కడో రంగబాబుకు లీలగా వినిపించింది.
1: మీరింతవరకు డబ్బు డబ్బు డబ్బు శ్రీమతి బి ఉషారాణి గారి కథానిక విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకందించిన వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
2: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
1: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
2: అక్షరాన్ని ఆరాధనగా
1: సాహిత్యాన్ని సాధనగా
2: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
1: విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ఆకాశవాణి కథావచనం కేంద్రం చిత్రగీతలు అంటారు. పుష్ప చిత్రం నుంచి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: గోదావరి చిత్రం నుంచి పాటను వింటారు.

0: and Pritika Pradeep entered the finals after beating South Korea 234-233 in the semi-finals. India won gold in the women's compound team event at the 2023 Asian Games in Hangzhou. India is now on 9th position with a total of 53 medals, including 7 gold, 21 silver and 25 bronze medals. In men's cricket, India will face the West Indies at Barsapara Cricket Stadium in Guwahati today in the second ODI of the three-game series. The match will begin at 2 p.m. Indian Standard Time. After a convincing 8-wicket victory in the opening match in Thiruvananthapuram, India aims to extend their lead in the series and establish an insurmountable advantage. With Virat Kohli and Shubman Gill each scoring a century in the first ODI, the hosts are confident going into the second game and looking to continue their strong batting performance. And now for a look at today's newspapers, it's over to Nina Arakul.
1: Thank you, Shagun. The iconic victory shot of the Fantastic Four with their Ram Raj, M.R. Povamma, Prachi Singh and Kiran Pahal, who ran a great race in the women's 4x400m relay to give India its first athletics gold at the 2026 Asian Games, appears across all front pages this morning. The Pioneer headlines: Amit Shah opens Barapula Phase 3, promises smoother east-south link. U.S. forces to leave Iraq after 2+ decades today. Headlines, Hindustan Times. India-US FTA will improve ties, says EAM. S. Jayashankar notes the Asian age. Air India to resume direct Delhi-Tel Aviv flights from December 1, informs the Pioneer. And finally, a Financial Express article titled The Battle for the Screen Time informs brands are working to walk the scrolling Gen Z audience from discovery to fandom to purchase without losing them to arrival. And with that, it's back to you, Shagun.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Indian Navy to induct record 18 warships in 2026, marking largest single-year force expansion in its history. Most wanted Lashkar-e-Tayyaba terrorists killed in an encounter with security forces in Budgam district of Jammu and Kashmir. IMD forecasts heavy rain in interior Karnataka, Tamil Nadu, Kerala and northeastern states today. India reaffirms its commitment to achieve nuclear weapons-free world and complete elimination of nuclear weapons. Commerce and Industry Minister Piyush Goyal to participate in G20 Trade Ministers meeting in Wisconsin, US today. Indian women's compound archery team bags gold medal at Asian Games in Japan. And in men's cricket, second ODI between India and West Indies to be played in Guwahati this afternoon. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani. విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
3: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాల కోసం క్లాట్ ఈ సంవత్సరం నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిసెంబర్ 6న జాతీయ స్థాయి ఎంట్రన్స్ను నిర్వహించనున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో 27 నేషనల్ లా యూనివర్సిటీలు క్లాట్ యూజీ ర్యాంక్ ఆధారంగా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బి కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు. వీటిల్లో మొత్తం 4092 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎన్ఆర్ఐ ఫారెన్ నేషనల్స్ కోటాకు 247 సీట్లు, పలు కేటగిరీల్లో సూపర్ న్యూమరీ కోటాకు 140 సీట్లు కేటాయించబడ్డాయి. క్లాట్ యూజీ 10+2 లేదా ఇంటర్మీడియట్ కనీసం 45% మార్కులతో పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కనీసం 40% మార్కులు వస్తే సరిపోతుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాట్ పీజీ కోర్సుకు 50% మార్కులతో ఎల్ఎల్బి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. క్లాట్ యూజీ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. 120 మార్కులు కేటాయించారు. ఇందులో 5 విభాగాలు ఉంటాయి: ఇంగ్లీష్ లాంగ్వేజ్, జీకే,

0: కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. నెగటివ్ మార్కుల విధానం అనేది ఇక్కడ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 22 నుంచి 26 ప్రశ్నలు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ జీకేలో 28 నుంచి 32 ప్రశ్నలు అడుగుతారు. లీగల్ రీజనింగ్ లో 28 నుంచి 32 ప్రశ్నల వరకు అడుగుతారు. లాజికల్ రీజనింగ్ లో 22 నుంచి 26 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10 నుంచి 14 ప్రశ్నల చొప్పున అడుగుతారు. క్లాట్ పీజీ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. క్లాట్ పీజీ పరీక్షలో కాన్స్టిట్యూషనల్ లా, జ్యూరిస్ప్రుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, టాక్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ట్యాక్స్ లా, ఎన్విరాన్మెంటల్ లా, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగటివ్ మార్కుల నిబంధన అనేది ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://consortiumofnals.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://consortiumofnals.ac.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్ లో పంపించుకోవాలి. ఆన్లైన్ పరీక్షను 6 డిసెంబర్ 2026 నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 31 అక్టోబర్ 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట.
2: నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
3: నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట ఆత్మబలం నుంచి పాట. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నదిలే బడబడాయి.

0: పోలీస్
1: మిస్సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: నేను హరి చౌహాన్, ఇల్లందు రెండో వార్డు పాత ఇల్లందు పోల బస్సు నుంచి. నాకు నచ్చిన పాట ఎర్ర సముద్రం. ఈ చిత్రం నుండి

నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో మంత్రం మీద వేసింది మాయద జల్లిందని. ఈ సాంగ్ చాలా ఇష్టం. ఇందులో నందమూరి హరికృష్ణ గారు గెటప్, వాళ్ళ నాన్నగారు నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలో బెల్ పాయింట్, ఆ షర్ట్, ఆ ధోరణి మొత్తం, ఆ గెటప్ కూడా ఎన్టీ రామారావు గారిని చూసిన అనుభూతి కలుగుతుంది. ఆ సినిమా చూస్తుంటే నిజ జీవితంలో కుటుంబాలు కూడా ఇలా ఉంటే బాగుంటుందన్న ధోరణిలో ఉంటుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: నా పేరు పూరేడు సత్యవతి, మాది సుజాత నగర్ మండలం. నాకు నచ్చిన సాట శివరామరాజు సినిమా.

0: నాకు నచ్చిన పాట, నా పేరు నూర్జహాన్, కొత్తగూడెం నుంచి, తిరుపులారు సినిమాలో నుంచి. కొమరం భీముడో, కొమరం భీముడో.
1: భీమా, నేను గంద నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.

మీ నిర్మల్ జిల్లా ఎడ్బిడ్ నుండి మేరా సాయిలు. నాకు నచ్చిన పాట సంఘర్షణ సినిమాలో నిద్ర పోవే ఓ వయస ఆ పాట అంటే నాకు

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: నా పేరు సాధినేని రమాదేవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గ్రామం. నాకు నచ్చిన పాట సుస్వాగతం సినిమా నుంచి, ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనిమిందు చేసి.

0: నేను చిత్తూరు జిల్లా పూతలపట్టి మండలం తలుపలిపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట ఆత్మబంధు సినిమాలో చీర గట్టి సింగారించి అనే పాట కావాలి.
1: చీర గట్టి సింగారించి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: నా పేరు చిన్నపాసి, ఇల్లందు బాటం ఫిట్ బస్సు నుంచి మాట్లాడుతున్నా. నాకు నచ్చిన పాట, సినిమా పేరు వియాల వారి కయ్యాలు, పాట

నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి. నాకు నచ్చిన పాట దొరబాబు సినిమా నుంచి, దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: భద్రావతి కొత్తగూడెం జిల్లా రుద్రాంపూర్ గ్రామం నాలేరే నుంచి శ్రీరాముల శ్రీనివాస్. నాకు నచ్చిన సినిమా నేటి సిద్ధార్థలో ఓ సి మనసా నీకు తెలుసా.

నా పేరు యాకూబ్ పాషా. నేను కొత్తగడం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట రోబో చిత్రం నుండి ఓ మర మనిషి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నా పేరు కాగిత వెంకటేశ్వరరావు. నాకు నచ్చిన పాట

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునఃప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమై ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి పట్టుకోవడం కేంద్రం చిత్రగీతాలు ఉంటారు కార్యక్రమంలో ముందుగా మన్మధుగా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

నా పాట యమదమ్మ చిత్రంలో ఇప్పుడు వినండి రంగ్దే చిత్రం నుంచి పాట.

శ్రోతలు 3.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఆరు చిత్రం నుంచి సింధూరి విషయాలు పాడిన పాట

మీరు విన్న పాట శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంలోనిది. ఇప్పుడు విందాం త్రిబులార్ చిత్రంలోని పాట.

0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989 6 7 9 0 7 6
0: మరొక నెంబర్ 7 9 8 9 7 0 1 1 5 8.

శ్రోతలు వింటున్నారు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు. ఇప్పుడు విందాం 100% లవ్. చిత్రం కోసం అద్నాన్ సమీ పాడిన పాటకు సాహిత్యం సమకూర్చారు చంద్రబోస్. సంగీతం అందించిన వారు దేవిశ్రీప్రసాద్.

జయం చిత్రం కోసం ఉషా పాడిన పాట విన్నారు. ఇప్పుడు విందాం అల్లరి రాముడు చిత్రంలోని పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రిక్షావోడు చిత్రం కోసం బాబా సెహగల్ సుజాత పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ధమాకా చిత్రం కోసం భీమ్ సిస్టీలో సాహితీ చాగంటి పాడిన పాట.

0: శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట చిత్రం గబ్బర్ సింగ్.
1: అట్లా నవ్విసేసి పారిపోబాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్టనా?

0: వడి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసీ నటరాజన్ గారి క్లారినెట్ వాదనం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు. వినండి ఏకేసీ నటరాజన్ గారి క్లారినెట్ వాదనం.

0: మీరింతవరకు ఏకేసీ నటరాజన్ గారి క్లారినెట్ వాదనం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నషా ముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్టంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికా దళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్దనౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: और वोटर लिस्ट में गलत नाम जुड़े तो लोकतंत्र ही मर जाएगा. आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए. कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम. अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है. कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए. पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए.
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్ మ్యాన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ 10 బిలియన్ డాలర్స్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్దతో నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్టస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐసర్ క్యాంపస్ కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశుపోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.

0: Territory of Jammu and Kashmir made by the President of Turkey during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
1: Akashvani Vartalu Vintunnaru. Marini updates kosam Hyderabad Pranti Varta Vibhagam X handle H AIR News _ HOD ni follow avandi. AIR News Hyderabad YouTube channel subscribe cheyandi. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశంలో మాట్లాడుతూ భారత్ లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్ లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈ రోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమాపేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమాపేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోల్లో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్ లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18 రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ, నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాణాకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవులను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గంలో యూస్ మార్గ్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్టాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3-4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2 వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్ లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించగా, తెలంగాణకు చెందిన చికితరావు, మహారాష్టకు చెందిన రాజేశ్వర ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్ లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడిగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్త్ పంజాబ్ యాత్రలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కార్మికుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర ప్రసంగం ఉంటారు.
1: బ్రతకలేక బడిపంతులు అని ఎందుకన్నారో కాని, నిజానికి విద్యార్థులకు బ్రతుకుదారి చూపించగల శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడాన్ని తమ ఉద్యోగంగా కాక పిల్లల అవసరంగా భావిస్తారు. ఆ అవసరం తీర్చడానికి ఉపాధ్యాయులు తరగతి గదింద తాము పనిచేసే పరిధిని విస్తరించుకుంటారు. విద్యార్థుల చేయి పట్టుకుని సమాజంలోకి నడిపిస్తారు. వారి విజయం కోసం తపిస్తారు. గురువు దైవం ఇద్దరూ ఒకేసారి నా ఎదుట ప్రత్యక్షమైతే దైవం గురించి తెలిపే గురువునే ముందుగా నమస్కరిస్తానన్నాడు కబీర్దాస్. అమ్మానాన్నలు ప్రాణం పోస్తే ఆ ప్రాణికి జీవన విలువలు నేర్పి వ్యక్తిగా మలిచేది గురువునే. ఉద్యోగాన్ని ఉపాధిగా కాక గురుతర బాధ్యతగా భావించి ఎంతో మంది ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తున్నారు. స్ఫూర్తినిచ్చి మార్గనిర్దేశనం చేసినటువంటి మంచి మాస్టర్లు ప్రతి వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా ఉంటారు. సహనం, సానుభూతి, సహానుభూతి అనేవి ప్రతి గురువుకు ఆభరణాల్లాంటివి. ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేమతో శాసిస్తాడు. ఆదిమ కాలంలో విలువిద్యలు నేర్పిన, ఆధునిక కాలంలో అక్షరబోధ చేసిన ఈ సమాజానికి పిడికెడు జ్ఞానాన్ని అందించి చీకటి నుండి వెలుతుల్లోకి నడిపింది ఉపాధ్యాయులే. నాటి చాణిక్యుడి నుండి నేటి సర్వేపల్లి రాధాకృష్ణన్ దాకా, సావిత్రీబాయి పూలే నుండి మాయావతి దాకా సమాజ నిర్బంధాలను ఎదుర్కొని చదువొక్కటే జీవితాన్ని మారుస్తుందని నమ్మి గట్టిగా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. కొందరు శక్తితో పనిచేస్తారు, కొందరు యుక్తితో పనిచేస్తారు. కాని గురువు శక్తియుక్తులతో పాటు హృదయంతో పనిచేస్తాడు. విద్యార్థి స్థాయిని అంచనా వేసి దానికి తగినట్లు బోధన చేస్తాడు. ఒక డాక్టర్కో, ఒక లాయర్కో, ఇంజనీర్కో సమస్య ఎదురైతే రిఫర్ చేయటానికి పుస్తకాలుంటాయి. కాని ఉపాధ్యాయునికి అతని అనుభవాలే పాఠాలు అవుతాయి. వాటిలో నుండే పరిష్కారం వెతుక్కోవాలి. పసిమనసుల్ని గ్రహించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. ఆత్మీయులకు, తల్లిదండ్రులకు చెప్పుకోలేని సమస్యలను కూడా పిల్లలు గురువుకు చెప్తారు. ఆ వృత్తి మహిమ అలాంటిది. ఇంట బయట పిల్లలు తమ ఉపాధ్యాయుల ప్రతి కదలికను గమనిస్తారు, వారిని అనుకరిస్తారు. కాబట్టి ఉపాధ్యాయుని ప్రవర్తన విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. ఒకప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులకే కాదు ఊరంతటికీ మార్గదర్శకంగా ఉండేవాడు. ఎవరు ఏ తప్పు చేసినా సమాజం క్షమిస్తుందేమో కాని ఉపాధ్యాయుడు తప్పు చేస్తే మాత్రం సమాజం జీర్ణించుకోలేదు. విలువలతో కూడిన విద్యను అందించేది ఉపాధ్యాయులే. విద్యార్థి స్వశక్తి ఏమిటో, అతడిలో తృష్ణ ఎంతుందో గుర్తించడం ఉపాధ్యాయుడికే సాధ్యం. నేర్పించటం అనేది ఒక కళ. శాస్త్రీయతలను మిళితం చేసే బోధనా పద్ధతులను ఎక్కువ మంది ఉపాధ్యాయులు నేర్చుకుంటున్నారు. తరగతి గదిలో బోధించే విధానానికి వారు అలవాటు పడ్డారు. ప్రతి విద్యార్థికి సంబంధించిన విద్యావసరాలు, సామర్థ్యాలు, అభిరుచులపైన ఉపాధ్యాయులు దృష్టి పెట్టారు. విద్యార్థుల విద్యాభిరుచులు గమనించి సమాజంలో ఉత్పాదకతకు ఉపయోగపడే భాగస్వామిగా మలచటం ఉపాధ్యాయుల ప్రథమ కర్తవ్యం. స్మార్ట్ బోర్డు టెక్నాలజీతో తరగతి గదిలో మరింత చురుకుగా బోధిస్తున్నారు. దేశాభివృద్ధికి వనరులు తరగతి గదుల్లోనే పడతాయి. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. ఉపాధ్యాయునికి గూగుల్ గాని, ఎక్కువ డేటా కలిగి ఉండే రోబో గాని ప్రత్యామ్నాయం కాదు. పురోగమిస్తున్న సమాజంలో విలువలకు ముఖ్యస్థానం ఇవ్వాలి. ఒక భావి భారత పౌరుడి ప్రవర్తన అతడికున్న విలువలను బట్టే నిర్మితమగును. నీతి, నిజాయితీ, విచక్షణ, సామాజిక సేవ పట్ల అనురక్తి, జాతీయ సమైక్యత పట్ల గౌరవం, సామాజిక న్యాయం పట్ల అవగాహన, ఇవన్నీ విలువల నుండి సంక్రమించేవే. యువత కౌమారమంతా తరగతి గదిలోనే గడుస్తుంది. కాబట్టి విలువల విషయంలో ఉపాధ్యాయులే ప్రధాన బాధ్యత వహించాలి. జీవితానుభవాన్ని, సృజనాత్మక శక్తిని మేళవించి పాఠ్యాంశాలను చెప్పగలిగేది గురువు మాత్రమే. ఉపాధ్యాయుడు తేగలిగిన మార్పు సాంకేతికతతో సాధ్యం కాదని ఇప్పటికే కొన్ని పరిశోధనలు తెలియజేశాయి. అభ్యసనానికి అనువైన వాతావరణం గురుశిష్య సంబంధం నుండి ఉద్భవిస్తుంది. అది యంత్రం ద్వారానో కంప్యూటర్ స్క్రీన్ ద్వారానో సాధ్యం కాదు. ఉపాధ్యాయుడు తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ విద్యార్థుల జీవితాల్లో వెలుగునింపుతాడు. విద్యార్థిని స్వతంత్రంగా ఆలోచింపజేసేదే విద్య. ఆ పని ఉపాధ్యాయుని ద్వారానే జరుగును. విద్యార్థుల్లో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు ఉపాధ్యాయుడు మాత్రమే. ఎక్కడో ఒక ఉపాధ్యాయుడు తప్పు చేసినంత మాత్రాన మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని విమర్శించటం సబబు కాదు. ఎందుకంటే సముద్రంలో చారడి నీళ్లు కలుషితమైనంత మాత్రాన సముద్రమంతా కలుషితం కాదు గదా. అలాగే ఒకరో ఇద్దరో ఉపాధ్యాయులు చెడ్డవారైనంత మాత్రాన అందరూ ఉపాధ్యాయులు చెడ్డవారే అని సాధారణీకరించడం సరికాదు. తులసి వనంలో గంజాయి మొక్క ఉన్నట్లు ఉపాధ్యాయుల్లో కూడా ఒకరో ఇద్దరో కీచక ఉపాధ్యాయులు ఉండవచ్చు. అటువంటి వారు ఉపాధ్యాయ వృత్తికే కళంకం కాబట్టి వారిని పూర్తిగా విధుల నుండి తొలగించాలి. కరోనా సమయంలో పేద విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పాఠాలు వినేందుకు మొబైల్ కొనిచ్చిన ఉపాధ్యాయులున్నారు. ఇప్పటికీ పేద విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్ పంపిణీ చేసే ఉపాధ్యాయులు ఉన్నారు. పేద విద్యార్థులకు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించే ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంచడానికి ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను అవిశ్రాంతంగా పెంపొందించుకుంటున్నారు. ఉపాధ్యాయులు తమ నైపుణ్యానికి సృజనాత్మకతను కలిపి విద్యార్థికి జ్ఞానాన్ని అందిస్తారు. విద్యార్థులు వ్యసనాలకు బానిస కాకుండా కాపాడుతున్న ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉపాధ్యాయులు గ్రామాల్లో సామాజిక దురాచారమైన బాల్య వివాహాల గురించి అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాలను అడ్డుకొని బాలికల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఉపాధ్యాయుడు తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ విద్యార్థులకు వెలుగునిస్తాడు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని పెద్దలంటారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులందరూ ఒకప్పుడు గురువుకి శిష్యులే. ఒక డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా ఉపాధ్యాయుని సహకారం లేకుండా ఆ స్థాయికి ఎదగలేరు. అందుకే ఉపాధ్యాయ వృత్తిని ఎప్పుడూ చిన్న చూపు చూడరాదు. ఎందుకంటే అన్ని వృత్తులకు పునాది ఉపాధ్యాయ వృత్తి. వృత్తికి నిబద్ధులై బోధనను తపస్సుగా చేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు నిజంగా బ్రహ్మ, విష్ణువు మరియు శివుని ప్రతినిధి. గురువు జ్ఞానాన్ని సృష్టిస్తాడు, అజ్ఞానపు కలుపు మొక్కల్ని నాశనం చేస్తాడు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుని గురువు చేతిలో పెడతారు. ఉపాధ్యాయుడు తత్వవేత్త, మార్గదర్శకుడు. ఉపాధ్యాయులు పిల్లలకు మంచి విలువలను అందించి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా రూపొందిస్తారు. తరగతి గదిలోనే కాకుండా సమాజంలో కూడా ఉపాధ్యాయుని పాత్ర చాలా ముఖ్యమైనది. ఉపాధ్యాయుడు నాణ్యమైన విద్యకు కీలకము. ఉపాధ్యాయ వృత్తి అనేది అనేక సవాళ్లతో కూడుకున్నది. సమాజ నిర్మాణంలోనూ పురాణాల నుండి నేటి వరకు భారతదేశంలో బడిని గుడిల ఉపాధ్యాయులను దేవుడులా పూజిస్తారు. శిష్యుల ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు. గురువు దిక్సూచి వంటివాడు. గురువు తరువులాంటివాడు. ఇతరులకు ఫలాలనిచ్చి తృప్తి చెందటమే వృక్షం పని. శిష్యులకి జ్ఞానాన్ని, విలువల్ని నేర్పించి తృప్తి చెందటమే గురువు పని. జన్మనిచ్చినందుకు పిల్లవాడు తల్లిదండ్రులను, జ్ఞానాన్ని ఇచ్చినందుకు గురువులకు జీవితాంతం రుణపడి ఉంటాడు. ఉపాధ్యాయులు సమాజంలోని వివిధ సంస్కరణలకు బాధ్యత వహిస్తారు. కొంతమంది ఉపాధ్యాయులు తమ రచనల ద్వారా కూడా సమాజంలో చైతన్యాన్ని కలిగించారు. తల్లిదండ్రులకు తమ పిల్లలే పిల్లలు, ఉపాధ్యాయులకు విద్యార్థులంతా వారి పిల్లలే. మాతృదేవోభవ పితృదేవోభవ అనడంలో విశేషం లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమానుభవాలు పంచుతారు, కాని ఏ పేగుబంధం లేకుండా గురువు పిల్లలకు వాత్సల్యం పంచుతాడు. అందుకే అతడు ఆచార్య దేవోభవుడు. ఢిల్లీకి రాజైనా గురువుకు శిష్యుడే. పరీక్షలు పూర్తి చేయటంతో, సర్టిఫికేట్ తీసుకోవటంతో విద్యార్థి దశ ముగుస్తుంది. కాని ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటాడు. రిటైర్ అయ్యేంత వరకు స్కూల్లో చదువుతూనే ఉంటాడు. విద్యార్థులను ప్రతిభావంతంగా తీర్చిదిద్దడంతో పాటు సమాజాన్ని సరైన మార్గంలో నడపటంతో మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని సేవలు వెలకట్టలేనివి. విద్యార్థుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదములు.
0: మీరింతవరకు విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర ప్రసంగం విన్నారు. కార్మికుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక అంశం, భవిష్యత్తుకు భద్రత ఎస్ఏపి. ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు.
2: బంగారం వెండి ధరలు బాగా పెరిగిపోతున్నాయి. కొనటం కష్టంగా ఉంది సామాన్య ప్రజలకు. ఒకవేళ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వడ్డీ ఆశాజనకంగా లేదు. ఈపీఎఫ్ తో పెడితే వడ్డీ బాగున్నా కూడా దీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తుంది. పోస్టాఫీస్ స్కీముల్లో అయితే లిమిట్ ఉంటుంది, తక్కువే పెట్టగలం. మరి ఏం చేయాలి అనే విషయానికి వస్తే, భవిష్యత్తు కోసం అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ మార్గం ఏంటి అంటే, మున్ముందు ఒక జీతంలా మనకు నెలనెలా రావాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే, అదే సిప్. ఈ మార్గంలో మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం. నెలకు 5,000 చొప్పున సిప్ చేస్తే స్థిరమైన జీతాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అంటున్నారు నిపుణులు. కాకపోతే ఇలా సిప్ చేయడానికి కొన్ని మార్గదర్శకాలు అనుసరించాల్సి ఉంటుంది. నెలకు 5,000 చొప్పున అంటే సంవత్సరానికి 60,000. ఈ మొత్తంతో అప్పటికప్పుడు ఒక నిధిని పోగేద్దామనుకుంటే సాధ్యం కాదు. కాకపోతే 20-25 సంవత్సరాలు గనక అలాగే ఇన్వెస్ట్ చేస్తే అర్థవంతమైన నిధి మనకు సమకూరుతుంది. దీనిపై స్థిరమైన జీతాన్ని మనం పొందొచ్చు. అలా వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోతుంది. చివరి రోజుల్లో ఉద్యోగం చేయాల్సిన అవసరం మనకు తప్పుతుంది. అందుకే దీన్ని భవిష్యత్తులో వచ్చే రెండవ జీతంగా చూసుకోవాలి. ఒక భారీ గ్యారంటీ నిధిగా దీన్ని అసలు చూడకూడదు. క్రమం తప్పకుండా విత్డ్రా చేసుకున్నట్లయితే పోర్ట్ఫోలియోను డిజైన్ చేసుకోవచ్చు. ఒక పెద్ద నిధి సమకూరగానే దాన్ని ఖర్చు పెట్టేసేలా అస్సలు ఉండకూడదు. ఆ వచ్చేదానికోసం ముందే ఖర్చులు సిద్దం చేసి పెట్టుకోవడం సరికాదు. ఆ నిధి నుంచి వార్షికంగా కొంత సొమ్ము తీసుకోవటమే లక్ష్యంగా ఉండాలి. మిగిలింది పెట్టుబడిగా కొనసాగుతుంది. ఉదాహరణకు ఏడాదికి 4% విత్డ్రా చేసుకుంటే ఆ మిగిలిన మొత్తం పెట్టుబడిగా కొనసాగుతుంది. కాబట్టి సుదీర్ఘకాలం మన లక్ష్యానికి ఢోకా ఉండదు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 30 లక్షల నిధి గనుక సమకూరితే దాని ద్వారా నెలకు 12,000 విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అదే 60 లక్షలు గనుక నిధి సమకూరితే దాని నుంచి ఈజీగా నెలకు 25,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. 1,00,000 గనక నిధి సమకూరితే రమారమి నెలకు 40,000 విత్డ్రా చేసుకున్నా కూడా ఇబ్బంది అనేది మనకి ఏమాత్రం ఉండదు. ఒక రకంగా చూస్తే మీరు నెలకు 5,000తోనే సిప్ ఆరంభించి ఉండవచ్చు, కానీ ఏటా 10% పెంచుకుంటూ వెళ్లటం అనేది మీకు భవిష్యత్తులో సమకూరబోయే నిధిని ఇది నాటకీయంగా మార్చేస్తుంది. అలా పెంచుతూ వెళితే ఏమవుతుంది అంటే, ఏటా 10% పెంచుకుంటూ వెళితే 25 ఏళ్లలో సమకూరే నిధి వల్ల నెలకు 54,300 వరకు విత్డ్రా చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అందుకనే ఏటా సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లటం అనేది తొలి

ప్రయత్నాల నుంచి ఆరంభిస్తే అద్భుతమైన ఫలితాలు మనకు దక్కుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీతం పెరిగినప్పుడల్లా దాంట్లో నుంచి కొంత సిప్కు కేటాయించడం. అలా చేయటం వల్ల పెంపు భారం అనిపించదు. ఒక ఇన్వెస్ట్మెంట్ సంస్కృతిని అలవాటు చేసుకోవాలి. నెలకు 5,000 సిప్ కొంత అత్యవసర నిధి. గతేడాది అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వంటివి కాకుండా దీర్ఘకాలికంగా మంచి పనితీరు కనబరుస్తున్న వాటిని ఎంచుకోవటం, జీతం ఖాతాలో పడగానే ఆటోమేటిక్ గా సిప్లోకి కొంత మొత్తం పోయేటట్లు మనం ఆటో డెబిట్ మోడ్ను ఎంచుకోవాలి. జీతం పెరిగినప్పుడల్లా సిప్ మొత్తాన్ని కూడా పెంచుకుంటూ వెళ్లటం, స్వల్పకాలంలో అవసరమయ్యే మొత్తాన్ని విడిగా ఉంచుకోవటం, దాన్ని దీర్ఘకాలిక ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లలో కలపకపోవటం, ప్రతిరోజు కాకుండా ఏడాదికోసారి లక్ష్యాలను సమీక్షించుకోవడం అనేది చేస్తూ ఉంటే మంచి ఫలితాలు మనకు దక్కుతాయి. ప్రతి నెలా సిప్ రూపంలో 5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఎంత అవుతుంది అనే విషయానికి వస్తే, నిజానికి 25 ఏళ్లు గనక అలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే కోటి దాకా అది కావచ్చు. కాకపోతే ఇది పూర్తిగా మార్కెట్ రాబడులపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలానికైతే మార్కెట్ ఎప్పుడూ మంచి రాబడి ఇస్తూ ఉంటుంది, కనుక ఇబ్బంది ఉండదు. ఎన్నేళ్లకు ఎంత అవుతుంది అనేది ఒక పట్టిక ద్వారా మనం సమీక్షించుకోవాలి. 10% రాబడి లెక్కన చూసుకుంటే 5,000 సిప్ చేస్తే 20 ఏళ్లలో 38 లక్షలు అవుతుంది. దీంట్లో నుంచి ఏటా 4% చొప్పున నెలకు 22,100 విత్డ్రా చేయొచ్చు. అదే గనుక 10% రాబడి లెక్కన 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే సిప్ మొత్తం 66 లక్షలు అవుతుంది. నెలకు 22,100 చొప్పున విత్డ్రా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో తెలుసుకోవాల్సింది ఒక్కటే, తొలి దశాబ్దంలో ఒక మంచి ఇన్వెస్టింగ్ పద్దతి అలవాటవుతుంది. ఆ తర్వాత దశాబ్దాలలో కాంపౌండింగ్ వల్ల భారీ నిధి మనకు సమకూరుతుంది. భవిష్యత్తులో నెలకు 20,000 వస్తుందనుకోండి, ఆ మొత్తంలో ఇప్పుడు 20,000తో ఏం కొనగలుగుతున్నామో అవన్నీ కొనలేం, ఎందుకంటే ధరలు పెరుగుతాయి. అదే ద్రవ్యోల్బణం. ఇది ఏటా 5% పెరుగుతుంది అనుకుంటే, ప్రస్తుతం నెలవారీ ఇంటి ఖర్చులకు పెడుతున్న 10,000 10 ఏళ్లలో 16,300 చేరుతుంది. 17 ఏళ్లలో అది 20,800 అవుతుంది. 20 ఏళ్లలో ఇది ఏకంగా 26,500 అవుతుంది. అందుకే 5,000 నెలవారీ సిప్ అనేది ఒక శుభారంభంగా చూడాలి. అంతే తప్ప ఇదే పూర్తిస్థాయి రిటైర్మెంట్ ప్రణాళిక అనుకోకూడదు. ఎందుకంటే దేశంలో వినియోగ ద్రవ్యోల్బణం ఏటా 4% వరకు పెరుగుతున్నట్లు గడిచిన కొన్నేళ్లు డేటా చెబుతుంది. కాకపోతే చదివే చదువు, వెళ్లే ఆసుపత్రి, జీవన స్థాయిని బట్టి కుటుంబాలు ఎవరికి వారు అంతకన్నా ఎక్కువ రేటు ద్రవ్యోల్బణాన్ని భరించాల్సి రావచ్చు. చాలా మంది ఇన్వెస్టర్లు చేసే తప్పు ఏంటంటే, మార్కెట్లు బాగా పడుతున్న సందర్భాలలో నష్టాలు వస్తాయనే కారణంతో సిప్ ను నిలిపేస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో తాము ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయనే వాస్తవాన్ని గ్రహించరు. ఇంకా పడ్డాక కొందామంటే అదే ధోరణితో ఉంటారు. కానీ మార్కెట్లు పడేటప్పుడు ఎంతవరకు పడతాయో, ఎప్పటి వరకు పెరుగుతాయో ఎవ్వరూ అంచనా వేయలేరు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో సిప్ చాలా ఉపయోగపడుతుంది. లక్ష్యాలు దీర్ఘకాలికం కనుక ఈ ఊగిసలాటలు తాత్కాలికమేనని గ్రహించటం చాలా అత్యవసరం. ఏటా 10% 12% పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే ఇది గ్యారంటీ అని, తమ చేతిలోకి అనుకున్న మొత్తం తప్పనిసరిగా వస్తుందని మాత్రం అనుకోకూడదు. క్యాలిక్యులేటర్లలో లెక్కలు వేసి ఆ మేరకు మొత్తం తమ చేతులకి వస్తుంది కదా అని దాని ఆధారంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటం సరికాదు. ఎందుకంటే చివరికి మనం అనుకున్న మొత్తం కన్నా ఎక్కువైనా రావచ్చు లేదా తక్కువైనా రావచ్చు. కాకపోతే దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా మంచి లాభాలే వస్తాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఆర్థికంగా ఇబ్బందులు లేని పరిస్థితులు అనేవి అన్నిటికన్నా ప్రధానంగా చెప్పుకోవాలి. ఇబ్బందులు పడుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా దూకుడుగా సిప్ లో ఇన్వెస్ట్ చేయడం కూడా అంత తెలివైన నిర్ణయమేమీ కాదు. అందుకే సిప్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ అంశాలు ఖచ్చితంగా చూసుకోవాలి. అత్యవసర ఖర్చులు

0: ప్రత్యేకించి ఇన్వెస్ట్ చేయడానికి అప్పు తీసుకోవడం అనేది ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రాప్ లో పడద్దు. కాబట్టి సిప్ చేసే ముందు ధైర్యంగా ఆలోచించండి. పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకుంటే భవిష్యత్తులో రెండవ జీతాన్ని ఈజీగా మీరు పొందవచ్చు.
1: మరింతవరకు భవిష్యత్తుకు భద్రత ఎస్ఐపి ఈ అంశం గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు పెట్టారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రెడ్డి ఈరోజు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్టంలో పలు చోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7200 గజాల ప్రజావసారాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఇక వార్తల వివరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
1: తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ఎన్నిమల రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి రానుండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేడు కరీంనగర్ నూతన సమీకృత జిల్లా సముదాయాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 11.82 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 20.62 కోట్లతో జిల్లాలో చేపడుతున్న 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న వివిధ అభివృద్ది పనులకు, విఐడిఎస్ పబ్లిక్ హెల్త్ స్కీమ్ కింద 180 కోట్లతో చేపడుతున్న పనులను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను 210 కోట్లతో చేపడుతున్న వరద మురుగునీటి కాలువ నిర్మాణం, ఇలా వివిధ రకాల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి 4:30 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అదే హెలికాప్టర్లో సిరిసిల్లలో పర్యటిస్తారు.
0: కరీంనగర్ పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు.
2: రాష్ట ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు. పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ప్రత్యేక దృష్టి సారించారు. సాయంత్రం 4:50 సిరిసిల్ల పట్టణంలోని కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 5 గంటల నుండి సీఎం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సిరిసిల్ల అంబేద్కర్ కూడలి నుంచి రగుడులోని బహిరంగ సభ నిర్వహించనున్న ప్రాంగణం వరకు ర్యాలీలో పాల్గొననున్నారు. బహిరంగ సభ వేదిక పక్కన ఏర్పాటు చేసిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.
0: జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆర్చరీ కాంపౌండింగ్ ఈవెంట్ ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆనిమిత్యం చికితారావుకు రాష్ట క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. చికితా తండ్రి శ్రీనివాసరావుతో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణ పతకాలు సాధించి 2028 లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ కు అర్హత సాధించిన చికితారావు తెలంగాణ క్రీడాకారులందరికీ గర్వంగా ఆదర్శంగా నిలబడాలని మంత్రి ఆకాంక్షించారు. పంటలు ఎండిపోవడానికి కారణమై కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన రైతులను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోవడమే పర్యటన ఉద్దేశమని అన్నారు. నల్గొండలో జరిగిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వనేతగా 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్బంగా దీన్ని చేపట్టినట్లు తెలియజేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ఆయన సేవ, స్వచ్ఛత ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. మోదీ స్ఫూర్తితో కార్యకర్తలు సమాజ దేశసేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. శంషాబాద్ నుండి విజయవాడ బయలుదేరిన 591 ఎయిర్లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమై విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టు సురక్షితంగా కిందకు దించారు. విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ చేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో 100 ఎకరాలను పైగా విస్తీర్ణం ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురే AIR News_HBD ని ఫాలో అవ్వండి.

0: ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సిరిసిల్లలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరు కాకపోతే జరిమానా విధిస్తామని మహిళా సంఘాలను బెదిరించడం కాంగ్రెస్ నిరంకుశత్వ పరాకాష్ట అని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ ఎన్వీ సుభాష్ విమర్శించారు. స్వచ్చందంగా జనం రారని తెలిసి సభలో పరువు పోతుందనే భయంతోనే వీఓఏ ద్వారా హుకుం జారీ చేయించారని ఆరోపించారు. రాష్టంలో ప్రజాపాలన సాగుతోందా లేక నిజాం రజాకర్ల ఫత్వా పాలన సాగుతోందని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7వ తేదీన జూబ్లీహిల్స్ క్యాంపస్లోని ఆడిటోరియంలో జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలియజేశారు. ఈరోజు బేగంపేటలో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారని తెలియజేశారు. ఈ ఏడాది మొత్తం 36,145 మంది అభ్యర్థులు డిగ్రీలు సర్టిఫికేట్లు అందుకోనున్నారని ప్రఖ్యాత నిర్మాత బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో నేతృత్వంలోని అసెంబ్లీ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. అక్కడి భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమాపేశంలో మాట్లాడిన స్పీకర్ తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఐటీ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలియజేశారు. యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్టంలోని అవకాశాలను పరిశీలించారని కోరారు. రాష్టంలో వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్బాబు ఆరోపించారు. నియోజకవర్గంలోని కౌటల మండలంలో పలు సబ్స్టేషన్లను సందర్శించి లాగ్ బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: తప్పకుండా 12 గంటలకు కాకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నది. అది ఆ విధంగా సరఫరాను పునరుద్ధరించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇటు గృహావసరాలకు అటు వ్యవసాయ అవసరాలు 12 గంటలు నిరంతరాయంగా వారి వారికి విద్యుత్ సప్లై చేస్తేనే అటు వరి కానివ్వండి మిర్చిని కాని కాపాడుకునే పరిస్థితి ఉందని తెలియజేస్తూ కోరుతున్నా.
0: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలను గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం దీనిని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు అర్థం చేసుకోబడంలోని శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమాపేశంలో ఎస్ఐఆర్ రీసర్వే సాధుబైనామా 22A భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రజావాణి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కోర్టు కేసులు ఇసుక భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం 45 రోజుల ప్రత్యేక ప్రిలిమ్స్ క్రాష్ కోర్సు ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. పోలీస్ రిక్రూట్మెంట్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులంతా తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. హనుమకొండ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. డీఆర్డీఏ సెర్ప్ శ్రీనిధి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్టంలో పలుచోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు పంట సాగు ఇంటి బాగు.
1: చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చింత
3: లేదిక మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మీడియా న్యూస్, 2:15 దోపహార్ సమాచారం ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి కాల్ చేసి సిద్దంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో
1: హలో మేడం
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నమస్కారం అండి, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. హలో
1: మేడం, మేడం
0: మీకు ఏ సినిమా నుంచి పాట కావాలండి?
1: గంగోత్రి సినిమా మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. గంగోత్రి సినిమా అంటే ఇష్టమా మీకు?
1: అవును మేడం.
0: ఏం చేస్తున్నారండి, భోజనం చేశారా?
1: చేశాం మేడం, పచ్చి తీస్తున్నాం.
0: పని చేస్తున్నారా?
1: చేస్తున్నాం మేడం, పచ్చి తీసుకుంటా మీకు కాల్ చేస్తున్నాం మేడం.
0: ఓకే అండి, సంతోషం. మరి కాల్ కలిసినందుకు హ్యాపీగా ఉందా?
1: హ్యాపీగా ఉంది, కట్ అయింది, మళ్ళీ కలిసింది మేడం.
0: ఓకే అండి, మరి మీరు అడిగినట్టు గంగోత్రి సినిమాలో నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడి నుంచి మీ పేరు?
1: నేను కొత్తగూడెం బుర్రి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి మేడం.
0: బాగున్నారండి రాధాపాసి గారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. లంచ్ చేశారా?
1: చేసినా మేడం. మీరు చేసినా మేడం?
0: చేశానండి. ఏంటి ఇవాళ మీది స్పెషల్? ఏం కర్రీ
1: చేశారు? స్పెషల్ ఏంటంటే మునక్కాయ పప్పు మేడం.
0: మునక్కాయ పప్పు?
1: అవును మేడం.
0: ఓకే, మరి మునక్కాయలు బాగా తింటారా, వాడతారా మీరు?
1: ఇంట్లోనే ఉంది కదా మేడం చెట్టు, ఎప్పుడు పడితే అప్పుడు ఇక కూర పప్పు చార్ లాగా ఇక చేసుకుంటా ఉంటాం.
0: మునగాకు కూడా వాడతారా మరి?
1: వాడతాం మేడం. అది అది తుదిన ఆకుల కషాయం చేసి తాగుతాం మేడం మేము ఎక్కువ.
0: మంచి హెల్త్ హెల్త్ టిప్స్ పాటిస్తున్నారు. చక్కగా మునగాకు చట్నీ ఇంట్లోనే పెంచుకున్నారు.
1: అవును మేడం.
0: సరే అండి.
1: అది ఈరోజు మా ఇంటి దేవత సినిమా నుంచి మా ఇంటికి వెళ్ళి నువ్వు అందని పాట కావాలి మేడం.
0: సరే,
1: పాట కోరిన శ్రోత మా అన్నయ్య బిడ్డ ఇయ్యాల అరుణాదేవి

0: அது ரோஸ்ட் சாஸ் சாஸ் அமృత
1: ఓకే అండి, మీకోసం కోరుకున్న వారందరి కోసం కూడా మీరు అడిగిన పాట వచ్చేస్తుంది రేడియోలో, వినండి.

0: హలో హలో
1: హలో
0: హలో
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నళినిప్రియను మాట్లాడుతున్నాను మేడం.
0: నళిని ప్రియ గారు, నమస్తే అండి. బాగున్నారా?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. చెప్పండి, ఏం చేస్తున్నారు నళిని ప్రియ గారు?
1: ఇప్పుడే భోజనం అయిపోయింది, మీకు కాల్ చేస్తున్నా.
0: ఏం చేశారు భోజనంలో?
1: భోజనం ఏంటి మేడం?
0: భోజనంలో ఏం చేశారు ఇవాళ? ఏం తిన్నారు?
1: పప్పు.
0: సూపర్. ఓకే అండి, మరి చెప్పండి, ఇవాళ ఏ పాట కోరుకోవాలనుకుంటున్నారు?
1: ఐదో మూవీ నుంచి ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ వినిపించండి మేడం. ఇది సాంగ్ మా వారి శ్రీనివాస రెడ్డి గారికి ఇష్టం మేడం, అందుకని అది వినిపించండి మేడం.
0: మీ వారికి ఇష్టం అంటున్నారు, మరి ఒక రెండు లైన్లు పాడొచ్చు కదా? మేము వినిపిస్తాం, తప్పకుండా వినిపిస్తాం. కానీ మీ నోటి, మీ వారికి ఇష్టమైన పాట మీరు మీ నోటితో వింటే ఇంకా హ్యాపీగా ఉంటారు కదా మీ వారు. ఓకే అండి, ఓకే, తప్పకుండా. ఈసారి ఫోన్ చేసినప్పుడు మీ సార్కి ఇష్టమైన పాట మీరే మీ నోటితోనే పాడాలి. ఓకే అండి, ఓకే. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: నా పేరు చిలకల అరుణ మేడం. శ్రీవతల నుంచి కాల్ చేస్తున్నాను మేడం.
0: చిలకల అరుణ గారు, బాగున్నారండి?
1: మేడం
0: బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఓకే, మరి చెప్పండి, ఏం చేస్తుంటారు చిలకల అరుణ గారు?
1: చేపళ్ళకి వెళ్తాను మేడం.
0: మీ వారు ఏం పిలుస్తారు మిమ్మల్ని?
1: మేడం,
0: మీ వారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అరుణ అంటారా, చిలక అంటారా?
1: చిలక అన్నారు మేడం, అమ్మాయి అని పిలుస్తారు మేడం.
0: మీకు ముద్దు పేరు లాగా చిలక అని ఉంది కదా, చిలక అని పిలుస్తారేమో?
1: లేదు మేడం, వాళ్ళ పేరు మా ఇంటి పేరు మేము అట్లా పిలుచుకుంటాం మేడం. అయితే చిలక అని పిలుస్తారు మేడం.
0: ఆహా, చూసారా, మీ ఇంటి పేరు మీ ముద్దు పేరులా ఉందన్నారా? మీ వారు పిలవకపోయినా మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. ఓకే అండి. మరి ఏ పనిలో ఉన్నారా మీరందరూ?
1: అవును మేడం, టమాటో చెట్లు కడుతున్నాం మేడం.
0: ఓకే ఓకే అండి. మరి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: స్వర్ణకమలంలో ఆకాశంలో ఆశల హరివిల్లు ఆ సాంగ్ కావాలి మేడం.
0: పాట పాడ పాడతారా మరి? మరి
1: ఏదో అట్ట మేడం, టైం పాస్.
0: మరి పొలంలో పని చేసుకుంటా భానుప్రియ లాగా డాన్స్ వేసుకుంటూ ఒక పాట పాడొచ్చు కదా మీ ఫ్రెండ్స్ అందరికి. ఓకే ఓకే, అయితే పాట మేము వినిపిస్తాము, మీ ఫ్రెండ్స్ అందరికి మీరు డాన్స్ వేసి చూపించండి.
1: మా ఫ్రెండ్స్ మొత్తం 30 మంది ఉన్నారు మేడం, అందరు రేడియో కాల్ చేసేటోళ్ళు వినేటోళ్ళు.
0: అదే అంటున్నాను, నేను పాట వినిపిస్తాను, ఇక్కడి నుంచి మీరు డాన్స్ వేయండి. రేడియోలో పాట వస్తుంది, ఆ పాటకు తగ్గట్టుగా డాన్స్ వేస్తున్నానండి అని చెప్పి మీ సేటు కూడా వేస్తారు మీతో పాటు. ఏమన్నారు, ఎవరైనా ఆనందిస్తారు పాట అన్నా డాన్స్ అన్నా. ఓకే అండి, మరి మీరు అడిగినట్టుగా స్వర్ణకమలం చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో
1: హలో మేడం,
0: హలో అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: నా పేరు రేణుకా అండి, సుజాత్ నగర్. నమస్తే మేడం.
0: నమస్తే అండి. బాగున్నారా రేణుకా గారు?
1: మేడం
0: బాగున్నారండి.
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నానండి. చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట కావాలనుకుంటున్నారు?
1: సంక్రాంతి సినిమా నుంచి మేడం.
0: వచ్చేది దసరా, అయితే సంక్రాంతికి వెళ్ళారేంటండి?
1: మేడం
0: సంక్రాంతి, దీపావళి, దసరా, దీపావళి అన్ని వదిలిపెట్టి

0: సంక్రాంతి పండుగకి వెళ్ళారండి అప్పుడే?
1: సంక్రాంతి నుంచి చిలకాయ పిల్లల పట్టు చీర కట్టింది అని కట్టగాలి మేడం.
0: ఎందుకు ఇలా పట్టు చీర కట్టుకున్నారా మీరు ఏమన్నా?
1: మా ఫ్రెండ్కి పెళ్లి కట్టుకొని వచ్చింది మేడం పట్టు చీర.
0: ఓహో, మీ ఫ్రెండ్ ని టీజ్ చేయడానికి పాట అడుగుతున్నారా?
1: అవును మేడం, ఆ పాట పంచమంచాను మేడం.
0: ఓకే అండి, ఓకే. మీ ఫ్రెండ్ కోసం మీరు అడిగినట్టు సంక్రాంతి సినిమా నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: శ్రోతలు వింటున్నారు 100.1 మెగాహెడ్స్ పై మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే మా ఫోన్ నెంబర్లు 0874429308. మరొక నెంబర్ 2950393. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమం కేవలం మహిళా శ్రోతలకు మాత్రమే. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, హాయ్ అండి.
0: హాయ్ అండి, స్వీటీ గారు.
1: బాగున్నారా సౌజన్య గారు?
0: నేను గుర్తుపట్టేశాను, చూసారా మిమ్మల్ని. మీరు కూడా నన్ను గుర్తుపట్టారు. మీరు గుర్తుపట్టడంలో ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే నేను లైవ్ స్టార్టింగ్ లో నేను నా పేరు చెప్పాను కాబట్టి. ఓకే అండి, చెప్పండి స్వీటీ గారు, ఏం చేస్తున్నారు ఇవాళ? ఖాళీగా ఉన్నారా? లంచ్ చేశారా? ఓకే అండి, మరీ చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: రుద్రమదేవి మూవీ నుంచి పున్నమి పువ్వు అనే సాంగ్ వినిపించండి.
0: ఓకే అండి, తప్పకుండా. ఓకే అండి, తప్పకుండా, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: జత్నగర్ నుంచి మేడం, మారదని.
0: మాధవి గారు నమస్తే అండి. బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏం చేస్తుంటారు మాధవి గారు?
1: తోటలో కనిపిస్తున్నాం మేడం.
0: ఓకే ఓకే, పనిలో ఉన్నారా? మరి భోజనం చేశారా?

0: అయిపోయిందండి. చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? ఆపద్ బాంధవుడు మూవీ నుంచి పాట. ఎందుకు మీకు అంత
1: సంతోషం
0: ఎక్కువైపోయింది మీకు?
1: రెండు
0: సార్లు కలిసే కట్ అయిపోయేసరికి మూడోసారి బాగా హ్యాపీనెస్ లేకపోతున్నారు. తప్పకుండా అండి. మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ హాయ్ హాయ్ అండి ఫ్రెండ్స్ అందరూ. ఓకే అండి, మరి మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, వినండి.

0: శ్రోతలు వింటున్నారు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను వినాలనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్లు 0874429508 మరొక నెంబర్ 2950399 ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమం కేవలం మహిళా శ్రోతలకు మాత్రమే. హలో.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు యమున మేడం, నేను సియాట్ నగర్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం.
0: బాగున్నారండి యమున గారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏం చేస్తున్నారు
1: మేడం?
0: చేశానండి. ఏం చేస్తున్నారు యమున గారు?
1: మిరపతోటలో కలుపు తీస్తున్నాం మేడం.
0: ఇంతకు ముందు కాలర్ కూడా అదే పని చేస్తున్నా అని చెప్పారు. ఒక దగ్గర నుంచే కాల్ చేస్తున్నారనమాట. అయితే సరే అండి, మరి ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ఊరు పేరు భైరవపోన సినిమాలో నుంచి పాట.
0: ఏం పాట?
1: నిజమే చెప్తున్నా జాన జాన సాంగ్ మేడం.
0: ఏం నిజం చెప్పారు మీరు నాకు?
1: నా పేరు మా ఊరు.
0: అవి నిజమేనా? ఓకే, మరి మీరు నిజం చెప్పినందుకు అదే పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు?
1: నా పేరు అచ్చమ్మ. కొయ్యగూడెం నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: అచ్చమ్మ గారు, ఏంటండి భోజనం చేయలా అంత నీరసంగా మాట్లాడుతున్నారు?
1: జ్వరం వస్తుంది మేడం.
0: అయ్యయ్యో, జ్వరం వచ్చినా కూడా రెస్ట్ తీసుకోకుండా రేడియోకి కాల్ చేసినందుకు చాలా చాలా సంతోషం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: మరి మందులు వేసుకుంటున్నారా?
1: మేడం
0: మందులు వేసుకుంటున్నారా? మందులు వాడుతున్నారా? ఫీవర్
1: వేసుకుంటాను మేడం. మొన్న
0: ఓకే ఓకే అండి. మరి మీరు అడిగిన మరి ఏం సినిమా నుంచి పాట అడుగుదాం అనుకుంటున్నారు ఇవాళ?
1: దసరా చిత్రం నుంచి సాంగిని మేడం.
0: సరే అండి, తప్పకుండా మీరు అడిగినట్టు దసరా సినిమాల నుంచి పాట వినిపిస్తున్నాను, వినండి.
1: చెప్పండి.

0: హలో
1: హలో,
0: హలో అండి, ఎక్కడి నుంచి?
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు
1: సుజాత నగర్ నుంచి.
0: సుజాత నగర్ నుంచి. ఇవాళ కాల్స్ అన్ని సుజాత నగరే.
1: మీరు ఆల్రెడీ ఒకసారి చేశాను మేడం. ఆ రోజు మాట్లాడితే మా బాబుకు తెలియదు. నేను మీతో మాట్లాడి పాట అడిగినా ఈ అమ్మతో ఇంటికి వెళ్ళిపోయా.
0: అయ్యయ్యో, మరి ఎలా ఉంది అండి మీ బాబుకి?
1: ఆపరేషన్ చేశారు మేడం.
0: బాగుందా ఇప్పుడు?
1: బాగుందంటే ఇంటి దగ్గరే ఉంటాడు మేడం. సంవత్సరం 10th క్లాస్.
0: అయ్యయ్యో, మరి జాగ్రత్తగా ఉండాలి కదా. ఎలా పడ్డాడు? ఏమైంది?
1: గేమ్స్ ఆడిపిస్తున్నారు స్కూల్లో. పడ్డాడు.
0: మరి ఇంట్లో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వమని చెప్పండి.
1: సరే మేడం.
0: టైం వేస్ట్ చేయకుండా హెల్త్ చూసుకుంటూ స్టడీస్ ని కూడా మేనేజ్ చేయాలి. సరే అండి, మరి చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
1: పాపం పసిగారి సినిమా నుంచి బాపు బాపు.
0: ఓకే అండి, తప్పకుండా మీ అడిగిన పాట వచ్చేసి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మహిళల మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429538. మరొక నెంబర్ 2950399. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమం కేవలం మహిళా శ్రోతలకు మాత్రమే. మరి మనతో ముచ్చటించడానికి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి?
1: జూళ్ళూర్పాడు నుంచి మేడం, పద్మావతి.
0: జూళ్ళూర్పాడు నుంచి పద్మావతి గారు. ఏం చేస్తుంటారండి పద్మావతి గారు? ఏం చేస్తుంటారు మీరు?
1: టైలరింగ్ మేడం.
0: టైలరింగ్ చేస్తారు. రేడియోకి కాల్ చేశారా? ఇదే ఫస్ట్ టైమా?
1: చాలా సార్లు చేశారు మేడం.
0: చాలా సార్లు చేశారు. కలుస్తుందా అండి మీకు వెంటనే?
1: కలుస్తుంది మేడం.
0: రేడియో
1: చాలా ట్రై చేస్తూ ఉంటే కలుస్తుంది.
0: అదేలేండి,
1: కొంచెం కష్టంగా ఉంది కలవడం.
0: రేడియో బాగా వింటారా?
1: వింటాం మేడం. టైలరింగ్ చేస్తూ ఎఫ్ఎం నడుస్తూనే ఉంటుంది.
0: మరి ఏ కార్యక్రమం బాగా నచ్చుతుంది మీకు?
1: మేమన్నీ చూద్దాం వింటాం మేడం, ఒకటనేం లేదు.
0: అన్ని ఇష్టపడతారా? అయితే
1: ఎక్కువ ఈ ఫోన్ కాలింగ్ అయితే ఇవైతే ఎక్కువ కాల్స్ వేస్తాం కదా, మంచిది అనిపిస్తుంది మేము మాట్లాడి మహిళలు మహారాణుల ప్రోగ్రామ్.
0: ఓకే అండి, సంతోషం. మరి ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: పాట ముత్యంలో నుంచి సువి సువి సాంగ్.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఆర్టీ కాలనీ పాతపాల నుంచి శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి. సౌజన్య గారు బాగున్నారా?
0: బాగున్నానండి. శారదా సంపత్ కుమార్ గారు, మీరు బాగున్నారా?
1: బాగున్నామండి.
0: చెప్పండి, ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? హలో,
1: ఏంటండి?
0: లంచ్ అయిపోయిందా అంటున్నా.
1: అయిపోయిందండి.
0: ఏం చేశారండి?
1: ఇవాళ బట్టల కూర పప్పు అండి, కాస్త అయిపోయండి.
0: సూపర్, మీరు బాగా వంట చేస్తారనుకుంటా. నేను ఎప్పుడైనా మీ ఇంటికి వస్తాను. ఓకే అండి, చెప్పండి, మరి ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ఇవాళ నర్తన సార్ చిత్రంలో సుశీల గారు పాడిన పాట వినిపిస్తారండి.
0: తప్పకుండా అండి, మీరు అడిగినట్టు నర్తన సార్ నుంచి పాటను వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి చివరి శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప మేడం.
0: మురిపిడి స్వరూప గారు నమస్తే అండి. మహిళలు మహారాణులు కార్యక్రమానికి ఇవాళ మీరే లాస్ట్ కాలర్.
1: లక్కీ కాలర్
0: నిజంగానే. అదే, మీకు లక్ చాలా బాగుంది, అందుకే
1: మేడం గారితో మాట్లాడాలి. మా సౌజన్య మేడంతో చాలా రోజులు అయింది మాట్లాడకని, ట్రై చేస్తూనే ఉన్నా. లాస్ట్ వరకైనా నేను మాట్లాడతానా లేదా, మాట్లాడతానే ఉంది నాకు నమ్మకం.
0: మీ నమ్మకం గెలిచింది.
1: అవును.
0: సరే అండి, మరి ఏం చేస్తున్నారు మీరు?
1: బతులకు తెలుసుకుంటా మేడం.
0: ఓకే ఓకే, మరి చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు పల్లకిల పెళ్ళికూతురు సినిమా నుంచి. నా పేరు చెప్పుకోండి, మీలో ఎవరైనా అన్న పాట కాదు మేడం.
0: నేను చెప్పేస్తా, మురిపటి స్వరూప.
1: థాంక్యూ మేడం.
0: ఓకే అండి, మీరు అడిగినట్టు మీరు అడిగిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థాంక్యూ అండి.

మీరింతవరకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ పి ఆనందరావు, ఎం సుమంత్. హలో అంటూ మీతో మాట్లాడుతూ మీకు నచ్చిన పాటను వినిపించిన నేను మీ రేడియో నేస్తం సౌజన్య దేవులపల్లి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి వెంకీ చిత్రంలోని పాటలు వింటారు.

మీకింత వరకు ఏకచిత్రగానం శీర్షికన లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి వెంకీ చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి పాటలను ఆలపించారు కార్తీక్, మాల్గుడి శుభ, టిప్పు, సుమంగళి, మల్లికార్జున్, కల్పన, శంకర్ మహదేవన్, మురళి, దేవిశ్రీప్రసాద్. సంగీతం సమకూర్చారు దేవిశ్రీప్రసాద్. ఈ పాటలకు సాహిత్యం అందించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, సాహితి దేవిశ్రీప్రసాద్, విశ్వ. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

0: మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినండి సిద్ శ్రీరామ్ సునీత పాడిన పాట చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుంచి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు వింటున్నారు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు. ఇప్పుడు విందాం మావి చిగురు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదిత్ నారాయణ, సుజాత ఆలపించారు చిత్రం ఒట్టేసి చెబుతున్నా.

మీరు విన్నా పాట ఉసరవెల్లి. ఈ చిత్రం కోసం ముఖేష్, సుచిత్ర బృందం ఆలపించారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఉదిత్ నారాయణ్, చిత్ర ఆలపించారు చిత్రం డాడీ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఎస్వి చరణ్ హరిణి ఆలపించారు, చిత్రం గుడంబ శంకర్.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలుగా వస్తుంది. ముందుగా హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్ల వార్త ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్త ప్రసారం వింటారు.

0: 105 runs, losing 7 wickets in the stipulated 50 overs. Earlier, India won the toss and opted to field. India enjoyed its most successful day at the ongoing Asian Games in Japan so far, winning 4 gold medals. India's medal tally has risen to 60, including 10 gold, 21 silver and 29 bronze medals. The country completed a hat-trick of gold medals in compound archery with the women's team, mixed team and men's team, all finishing on top. India also struck gold in shooting, with the mixed trap team securing the top spot. Indian boxers added 3 bronze medals to the tally, with Priya Ghangas, Narendra Berwal and Kapil Pokharia finishing on the podium. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 1100 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్ర బృందం ద్వారా రాష్టంలో పంట నష్టాన్ని అంచనా వేయించి బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందజేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాజస్థాన్తో ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం అమలును సమీక్షించేందుకు, క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి సీతక్క సర్పంచులు, గ్రామీణాభివృద్ది అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐచి నాగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ 3 స్వర్ణ పతకాలు సాధించింది. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణతో కలిసి కరీంనగర్ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో అంబేద్కర్ చౌరస్తా నుంచి బహిరంగ సభా వేదిక వరకు భారీ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగే సభలో సీఎం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చేపట్టిన కరీంనగర్ పర్యటన ముగిసింది. ఆయనకు కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ ఘౌసాలం, మేయర్ కులగాని శ్రీనివాస్ స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి 1,124.83 కోట్ల విలువైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల ఆమోదాలు, రక్షణ భూముల బదిలీల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మక సహకారాన్ని ప్రస్తావిస్తూ ఉద్యోగుల ఫిర్యాదులు పరిష్కరించాలని పేర్కొన్నారు. 840 కోట్ల రూపాయలతో యూసీఎఫ్ నిధులతో పాటు లైబ్రరీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, మార్కెట్, పార్కింగ్ వంటి అభివృద్ది పనుల శంకుస్థాపనలు జరిగాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిలబస్ మార్పుల పేరుతో సమాజాన్ని, దేశ చరిత్రను చీల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని, ఈ నెల 4న అమిత్ షా కరీంనగర్ రానున్నారని పేర్కొన్నారు. రాష్టంలో కరువు వేళ రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎంతగానో ఉపయోగపడదని, కానీ 2018 నుంచి ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే కృష్ణానీటి పంపిణీలో రాష్టానికి అన్యాయం జరిగిందని నాగార్జున సాగర్ సమావేశంలో రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.
2: 2018 నుంచి ప్రీమియం కట్టకుండా ఫసల్ బీమా యోజన ఆపేయడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దాన్ని అమలు పరిచుంటే రైతులకు ఇప్పుడు జరిగిన నష్టంలో కొంత గొప్ప వాళ్లకు నష్టపరిహారం దొరికింది.
1: సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి రాజస్థాన్ కు 800 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసి జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ విద్యుత్ నిర్వహణ, బొగ్గు సరఫరా సమస్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మొత్తాన్ని తెలంగాణ అవసరాలకే కేటాయించాలని పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ కార్యక్రమానికి సంబంధించి గ్రామీణ ఉపాధి పథకం అమలు, క్షేత్రస్థాయి సమస్యలు, పురోగతిపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పనుల ఎంపికలో గ్రామసభ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. అర్హులైన కుటుంబాలన్నింటికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే పారదర్శకత, నాణ్యత పాటించాలని చెప్పారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులు సమన్వయంతో

పనిచేయాలని ఆమె కోరారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకతను కాపాడుకోవాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను సమర్థిస్తూనే వాటిని ఉచితాలుగా కాకుండా మానవ వనరులపై పెట్టే పెట్టుబడిగా పరిగణించాలని కోరారు. ఖరీఫ్ 2026-27 గాను మద్దతు ధరల పథకం కింద 7.06 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజల కొనుగోలుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 5,547.99 కోట్లను ఆమోదించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రైతులకు లబ్ది చేకూర్చే ఈ నిర్ణయం సుస్థిర వ్యవసాయ ఆదాయాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కేవీకే శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ను గేమింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాలకు ప్రపంచ స్థాయి హబ్గా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. డిసెంబర్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలను సమీక్షిస్తూ స్టోరీస్, గేమ్స్ అండ్ డ్రీమ్స్ థీమ్తో యువత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ ప్రధానంగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట సృజనాత్మక వినోద రంగాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఎల్టీ, హెచ్టీ విద్యుత్ కనెక్షన్లకు యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలతో వినియోగదారులకు ఖర్చుపై ముందుగానే స్పష్టత లభిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ తీసుకొచ్చిన ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోడ్ ఆధారంగా స్థిర ఛార్జీలు ఉండడంతో గతంలో దూరం, ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం వల్ల అంచనాల వ్యయంలో ఉండే 30-40% వ్యత్యాసానికి తెరపడిందని తెలిపారు. అర్సపల్లి, నిజామాబాద్ బైపాస్, మాధవనగర్ ప్రాంతాల్లో 3 రైల్వే ఓవర్బ్రిడ్జిలు, అనుసంధానం, 4 లేన్ల రహదారుల నిర్మాణం కోసం రాష్ట ప్రభుత్వం 14.77 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తొలగి ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పొట్పల్లిలోని గోద్రేజ్ అగ్రోవేట్ ఆయిల్ పామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక్కో మొక్కకు 193 రూపాయలు సబ్సిడీ అందిస్తోందని అధికారులకు వివరించారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రతీక ప్రదీప్లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. మిక్స్డ్ కాంపౌండ్ టీం ఈవెంట్లో చికితారావు, సాహిల్ రాజేష్ జాదవ్ జోడి ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై విజయాన్ని సాధించింది. పురుషుల కాంపౌండ్ టీం విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంతో కూడిన భారత జట్టు చైనాపై స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను నిలబెట్టుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తంగా 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7న జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొని 36,000 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు ప్రముఖ దర్శకులు బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారని వెల్లడించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి చీల్పూర్ మండలంలోని గండిరామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1 పంప్ హౌస్ను ప్రారంభించారు. మిగిలిన 30% పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2వ పంటకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి సెజ్లో ప్రతిపాదిత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన స్థలాన్ని రాష్ట ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 17,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని పేర్కొంటూ ఆయా ప్రాంతాల అనుకూలతలు వివరించారు.
శారీరక దృఢత్వానికి యోగా నడక ఎంతగానో అవసరమని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి

0: జిల్లాధికారి నరసింహారావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తరాల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు యాక్టివ్ ఏజింగ్ అండ్ ఇంటర్జనేషనల్ హార్మోనీ అనే ఇతివృత్తంతో మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రణామ్ డే కేర్ సెంటర్ వరకు వాకథాన్ నిర్వహించారు. స్థానిక చేనేత కళ, సంస్కృతి, ప్రకృతిని ప్రోత్సహించడం ద్వారా పర్యాటకాన్ని పెంపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. పోచంపల్లి టూరిజం పార్కును కలెక్టర్ ఈరోజు సందర్శించారు. సిద్దిపేట జిల్లా పుల్లూరు, పద్మనాభునిపల్లి గ్రామాల్లో భూభారతి భూ రీసర్వే కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి తనిఖీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పాటిస్తూ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన ఆగామి విత్తీయ వర్షాయ రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు వృద్ధిః అనుమోదితా. నవదిల్లీ ఆరక్షిబలస్య నవాశీత్యుత్తర సప్తశత కోటి పరిమితా. ప్రాజ్ఞ యాతాయాత ప్రబంధన ప్రణాళీ అపి సమనుమోదితా. హరిత ఊర్జాయాః అవిరతం అభ్యుదయాయ ప్రశాసనేన 1.86 లక్ష కోటి పరిమిత వ్యయ సాధ్యః. పిఎం ధారా ఇతి నామధేయః. బృహద్యోజనా ప్రకల్పః అభ్యుపగతః. ఆగామిషు పంచవర్షేషు యాత్రి వాహనానాం ఇంధన కార్యక్షమతాయాం 16% సంవర్ధం అభిలక్ష్య కేంద్ర శాసనేన నూతనాః CAFE నియమాః ప్రవర్తితాః. నవవింశత్యుత్తర 2000తమ వర్షస్య సమాప్తిం యావత్ పంజాబ్ ధరా వ్యసన ముక్త విధాస్యతే ఇతి కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః బ్రూతే. అపి చ ఏషియన్ గేమ్స్ క్రీడా మహాకుంభే భారతీయ ధనుర్ధరైః స్వర్ణ పదకానాం హెట్రిక్ ఇతి త్రయో విజయః సమాసాదితః. ముష్టిద్వంద్వే చ మిశ్రిత ట్రాంప్ దళేన స్వర్ణ కమలం వికసితం. అథ వార్తాః విశదీకృత్య. అద్య ఆర్థిక కార్యమంత్రి మండలీయ సమిత్యా ప్రవర్తమాన విత్తీయ వర్షస్య కృతే సర్వేషామపి రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు శ్లాఘ్యా వృద్ధిః సమనుమోదితా. నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనే సూచనా ప్రసారణ మంత్రి అశ్వినీ వైష్ణవః వ్యజిజ్ఞాపత్ యత్ కృషక హిత రక్షణార్థం అసౌ నిర్ణయః సమాశ్రితః. అనేన కుసుమ సస్యస్య సమర్థన మూల్యే సర్వాధికం 75 రూప్యకాణాం సర్షపస్య 13.4 శతం చణకస్య 83 గోధూమస్య చ 25 రూప్యకాణాం ప్రతి క్వింటల్ మానతః పరివర్ధనం విహితం.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए MSP तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही MSP में 50% प्रॉफिट देना वो तय किया था. उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सनफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम 50% ज्यादा रखी गई है MSP.
1: మంత్రినా ప్రోదీరితం యత్ సమిత్యా నవదిల్లీ ఆరక్షి బలైః నవాశీత్యుత్తర సప్త శతోత్తరైక సహస్ర కోటి రూప్యకాణాం వ్యయేన ప్రవర్తమాన ప్రాజ్ఞ యాతాయాత ప్రబంధన ప్రణాళీ యోజనా అపి స్వీకృతా.
2: ITMS में ऑब्जेक्टिव है कि जो 1529 ट्रैफिक सिग्नल्स हैं, ये सारे अभी फिक्स टाइमिंग्स में ट्रैफिक पे अगर इस तरह की कैपेबिलिटी हो लाइट में कि जिस तरफ से ज्यादा ट्रैफिक आ रहा है, ज्यादा बिल्डअप हो रहा है, वहां पे रेड लाइट कम ड्यूरेशन के लिए रहे और जिस तरफ खाली है उस तरफ रेड लाइट ज्यादा ड्यूरेशन, ये पॉसिबल है ITMS से. इंटेलिजेंट ट्रैफिक मैनेजमेंट सिस्टम बहुत ही इंपॉर्टेंट है, स्पेशली फॉर अ मेगा सिटी लाइक दिल्ली.
1: एतदतिरिच्य मन्त्रिमण्डलेन हरित ऊर्जा वीथी इत्यस्य तृतीय चरणम् अथ ऐतिहासिकी PM धारा योजना च समनुमोदिता, येन राज्येषु केन्द्रशासित प्रदेशेषु च 35% GW परिमितस्य नवीकरणीय ऊर्जा उत्पादनस्य सुगम सञ्चारणम् भविष्यति.

0: ఆక్షేపాన్ దృఢతయా ప్రత్యఖ్యాత్. జపాన్ దేశ ఆయోజ్యమానే ఏషియన్ గేమ్స్ ఇది క్రీడా మహాకుంభే భారతీయ దళేన అద్య యావత్ శ్రేష్ఠతమ ప్రదర్శన క్రమ ప్రదర్శిత యత్ర ఏకేనైవ దినే చత్వారి స్వర్ణ పదకాని విజితాని. భారతీయ ధనుర్ధరై కంపౌండ్ ఆర్చరీ ఇత్యాఖ్యాయాం స్పర్ధాయాం మహిళా దళం మిశ్రత దళం పురుష దళం వర్గేషు చ విజయం ప్రాప్య స్వర్ణ పదకానాం హెట్రిక్ ఇతి కీర్తిమానం రచితం. ఏతస్మిన్ అంతరాళె పురుష దళేన చీనదేశస్య దళం ప్రత్యభిభూయ అప్రతిమం స్వర్ణ పదకం స్వాయత్తీకృతం.
1: ఆకాశవాణి సమయం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈ పూట రేపటి ప్రసారాలు. ఈ ప్రసారంలో 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం పంటలకు లాభదాయకం పరిచే కార్యక్రమం, అనంతరం శక్తి వనరులు పొదుపుగా వాడకం ఈ అంశం గురించి ప్రసంగం, జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. కిన్నెర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం 8:00. 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 న్యూస్‌అట్‌9 ఆంగ్ల వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ఉంటారు. 9:30 చిత్రగీతలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు ఇవి ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 ప్రభాత ప్రసారంలో దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పిస్తారు శ్రీమతి ఉరిమిల్ల సునంద గారు. రైతు సమాచారం కార్యక్రమం 6:35 అమృత జలం పంచగవ్యం ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీ బి చంద్రశేఖర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి కల్వకొనలు నాగలక్ష్మి గారు. 7:30 ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యం మనందరిది ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరి చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఏకచిత్రగానం రేపు ఉదయం 9:30 ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం చేద్దాం ప్రాణాలను కాపాడదాం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్వాదనం వింటారు. 12:40 చిత్రగీతాలు. 2:30 కిన్నెర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట పునఃప్రసారం కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 5:00 చిత్రగీతాలు వింటారు. రాత్రి 6:35 జనపద సంగీత కార్యక్రమం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్.

సుమల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8 గంటలకు కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9 గంటలకు న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద సంగీత కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఈ పూట రేపటి ప్రసార కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో కేజే యేసుదాస్, ఎస్ జానకి ఆలపించారు చిత్రం పండంటి కాపురం. మీరు వింటున్న పాట పచ్చని కాపురం చిత్రంలోనిదే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఆశా భోంస్లే ఆలపించారు చిత్రం తాలో నీళ్లు.

వ్యవసాయ సూచనలు, అనంతరం 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తా ప్రసారం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు మల్చింగ్ పద్ధతి ద్వారా పంటల నిర్వహణ గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని కప్పి ఉంచటాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాళ్లు మొదలైనవి వాడేవారు. కానీ వాటి వినియోగం ఇతర అనుబంధ సంస్థల్లో పెరుగుతూ ఉన్నందువల్ల, వాటి లభ్యత రాను తగ్గుతున్నందువలన ప్లాస్టిక్ సీడ్తో మల్చింగ్ చేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ప్లాస్టిక్ సీడ్తో మొక్క చుట్టూ కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వాటి లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటి ఆదా. మొక్క చుట్టూ భూమి ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30-40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్ధతిలో వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. మెట్ట ప్రాంతాల్లో పంటలకి ఇది ఎంతో మేలు చేస్తుంది. సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ అవుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించబడుతుంది. మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మ జీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. ఇక పారదర్శక ఫిల్మ్ను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపచేసి భూమిలోని క్రిమి కీటకాలను, తెగుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అంటారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఆదా అవుతున్న ఈ సందర్భంలో ఎరువు నష్టాన్ని తగ్గిస్తుంది. కలుపు నివారణ, చీడపీడల నివారణ వల్ల వాటి మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు సాధించవచ్చు. మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక అధికంగా పోషకాలు కూడా లభిస్తాయి. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండడం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపల పొరలో నుండి కూడా మొక్కలు అధికంగా లభ్యమవుతాయి. ప్లాస్టిక్ మల్చి సీట్ల రంగుల గురించి తెలుసుకుందాం. నలుపు రంగు మల్చింగ్ సీట్లు. నలుపు రంగు మల్చింగ్ సీట్లు సూర్యరశ్మిని నేలలోకి వెళ్లనివ్వకపోవడం వలన నేలలో గల కలుపు మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోలేవు. దానివల్ల కలుపు నివారణ జరుగుతుంది. నలుపు మల్చింగ్ సీట్ని నీటిని ఆవిరి కానివ్వదు. దానివలన నీటి ఆదా జరుగుతుంది. మల్చింగ్ సీటు వలన నేల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ సీట్ల గురించి. ఈ సీట్లు సూర్యరశ్మిని లోపలికి వెళ్లనిస్తుంది. దీని వలన కలుపు మొక్కలు పెరగలవు. కానీ సీటుకు లోపల వైపు కలుపు మందు పూత వేయడం వలన కలుపును నివారించుకోవచ్చు. నర్సరీని వేసే ముందు పారదర్శక ఫిల్మును వేసవిలో భూమిపై పరచటం వలన నేలలోని క్రిమి కీటకాలను, తెగుళ్లను

0: కలుపు విత్తనాలను నివారించుకోవచ్చు. దీనిని నేల సోలరైజేషన్ అంటారు. ఇక రెండు వైపుల రంగు కలిగిన మల్చింగ్ సీట్లు, పసుపు నలుపు మల్చింగ్ సీట్లు. రెండు వైపుల వేరు వేరు రంగు కలిగిన మల్చింగ్ సీట్లు కీటకాలను ఆకర్షించడం వల్ల అవి వాటికి ట్రాప్ లాగా పనిచేస్తాయి. దీని వలన వ్యాధులను తెగుళ్లను నివారించవచ్చు. తెలుపు నలుపు మల్చింగ్ సీట్ల వలన నేలను చల్లగా ఉంచుటకు ఇటువంటి సీటును వాడతారు. వెండి నలుపు మల్చింగ్ సీటు తెలుపు నలుపు మల్చింగ్ సీట్ కంటే కొంత తక్కువ మొత్తంలో నేలను చల్లబరుస్తాయి. అలాగే తేనెమంచు పురుగులకు, తెల్ల నల్లి పురుగులకు రెపల్లెంట్ గా పనిచేస్తుంది. ఎరుపు నలుపు మల్చింగ్ సీటు కొంతవరకు సూర్యరశ్మిని నేలలోకి ప్రసరింపజేస్తుంది. నేలను వేడిగా ఉంచడమే కాకుండా రేడియేషన్ యొక్క ఉపరితల భాగముపై ప్రభావం చూపడం వలన ఎరుపు రంగు కాంగి ఫార్ ఎరుపు కాంతుల యొక్క శాతంలో మార్పు చెందుతాయి. దీని వలన మొక్క యొక్క అభివృద్ధి పైన, పుష్పాల ఉత్పత్తి పైన ప్రభావం చూపడం వలన త్వరగా పండ్లు అభివృద్ధి చెందడం, దిగుబడి పెరగడం కొన్ని కూరగాయలు పండ్ల మొక్కలలో గమనించవచ్చు. మల్చింగ్ సీట్లు ఎంపిక. మల్చింగ్ సీట్ల ఎంపిక పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మల్చింగ్ సీట్లు రంగు, మందం, పంట రకం, కాలమును బట్టి ఎంపిక చేసుకోవాలి. వేసవి కాలంలో తెలుపు రంగు మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. శీతాకాలంలో నలుపు రంగు మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. ఇసుక నేలలో నలుపు మల్చింగ్ సీట్లు వాడితే మంచిది. లవణీయత గల నేలల్లో నలుపు మల్చింగ్ సీట్లు వాడుకుంటే మంచిది. నేల సూర్యరశ్మీకరణ కోసం పల్చని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. కీటక నివారణకై పసుపు వెండి రంగు మల్చింగ్ సీట్లు వేసుకుంటే బాగుంటుంది. విత్తనాలు త్వరగా మొలకెత్తుటకు పలుచని మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. పండ్ల తోటలకు మందమైన మల్చింగ్ సీట్లు ఎంతో ఉపయోగకరం. పంట పొలాల్లో కలుపు నియంత్రణకు నలుపు రంగు సీట్లను వాడుకుంటే లాభసాటిగా ఉంటుంది. మరి ఈ మల్చింగ్ సీట్లు వేసే విధానం గురించి తెలుసుకుందాం. మొక్కలకు ఇరువైపులా లేక చుట్టూరా 5 నుండి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చింగ్ సీటును కావలసిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీటును ప్రతి వరుసలో చెట్టు దగ్గర మరీ వదులుగా లేక బిగువుగా కప్పి అన్ని చివరలను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చింగ్ సీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. ఇక మల్చింగ్ చేసే విధానం రెండు రకాలు. విత్తుటకు ముందుగా మల్చింగ్ వేసే విధానం. మొక్కకు మొక్కకు వరుసకు గల దూరాన్ని బట్టి ముందే సీటుపై రంధ్రాలు చేయాలి. ఈ సీట్ను ప్రతి వరుస మీద ఇప్పుడు తెలిపిన విధంగా పరచి యాంకరింగ్ చేయాలి. రంధ్రాల గుండా ఒక్కొక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి. ఆ తర్వాత నీరు కట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల సుమారు 20-25% విత్తనాలు కూడా ఆదా అవుతాయి. ఇక నాటిన పైరుకు మల్చింగ్ సీటు వేసే విధానం. మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చింగ్ సీటును ముందుగా తగిన సైజులో కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చింగ్ సీట్లపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు వేసి వాటిని తొడిగి అన్ని చివరలను యాంకరింగ్ చేసుకోవాలి. మల్చింగ్ సీటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంత గమనిస్తే రైతులకు బాగుంటుందని వివరాలు తెలియజేస్తున్నారు. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. చల్లని వాతావరణ సమయంలో అనగా ఉదయం సాయంత్రం సమయంలో మాత్రమే మల్చింగ్ సీటు వేసుకోవాలి. ఎందుకంటే దీనికి సాగు గుణం ఉంటుంది, సరిగా పనిచేయదు. ఎక్కువ గాలి ఉన్నప్పుడు మల్చింగ్ సీటు వేయరాదు. పంట కాలం తర్వాత మల్చింగ్ సీట్లను పొలం నుండి తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7-25 మైక్రాన్ మందం కలిగిన మల్చింగ్ సీట్లు ఒక పంట కాలానికి 52 మైక్రాన్ల మందం కలిగిన మల్చింగ్ సీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ఈ విధంగా మల్చింగ్ సీట్లను ఉపయోగించుకుని నీటిని ఆదా చేసుకుని కలుపు నివారణ చేసుకుని అలాగే చీడపీడలను చక్కగా నివారించుకోవచ్చని మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిపుణులు ఈ విధంగా తెలియజేశారు.
1: శ్రోతలు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమం విన్నారు. ఈ

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ .eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: భద్రాచలం నుంచి ఈ పాట మీకోసం.

0: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న 2వ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమాపేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమాపేశంలో పీఎం దారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: ये 1,86,000 करोड़ रुपीज का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को, बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट. स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इम्प्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2,53,00,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन में जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है. पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए. आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్ల, 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషా ముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు.

లను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్టాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్బంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ainews_hyd ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఇండస్టీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్ గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంహెచ్ఐ ఇండస్టీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్టాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన విలేకరుల సమాపేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్ రాజేష్ జాదవ్ జోడి ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237తో స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి.

0: 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం, సమగ్ర సమాచారం.
2: ఈనాటి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం పంటకు లాభదాయకం పరిచయం వింటారు.
3: జీవామృతం తయారు చేసి మరి వారి పొలంలో, అంటే వారు అనేక రకాల పంటలు కూడా పండిస్తూ ఉన్నారు, వారి పొలంలో సాగు చేస్తూ ఇతర రైతులకు కూడా ఆదర్శంగా ఉంటున్నారు. కోటేశ్వరరావు గారిని ఈరోజు మనం కలవడం జరిగింది. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు.
4: నమస్కారం సార్.
3: జీవామృతం తయారు చేస్తున్నారు అంటే జీవామృతం అంటే ఏంటి?
4: గోమూత్రంతో తయారు చేసేదాన్ని జీవామృతం అంటారండి. ఈ గోమూత్రం గోవు పేడ కలిపి గోమూత్రం ఒక గుంటలోకి వెళ్ళిద్దండి. ఈ గోపేడ తీసుకెళ్లి రోజు వేసిన దాన్ని ఒక కావచ్చు 15 కేజీల పైన ఇస్తుందండి పేడ. ఈ పేడ కూడా అందులో వేసి ఒక నెలలో 15,000 లీటర్ల ట్యాంక్ దగ్గర దగ్గర నిండుద్దండి. నిండిన తర్వాత దాన్ని క్లబ్ చేసి అందులో ఒక 10 కేజీలు పప్పు జాతి వేస్ట్ పిండి, ఒక 20 కేజీలు బెల్లం అట్లా అందులో కలిపి వేసి తోటకు వేసే ముందు ఒక 4 రోజుల ముందు ఇవి క్లబ్ చేస్తామండి. అవి అందులో వేయటం వల్ల బాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి చెట్టుకి మరీ చెట్టు ఆరోగ్యంగా పెరగటానికి బాగుంటదండి. అప్పుడు అందులో సూక్ష్మ పోషకాలు అన్ని డెవలప్మెంట్ లో ఉంటాయి కాబట్టి ఆ టైంలో లాస్ట్ లో అవి కలిపి పోస్తుంటామండి.
3: అంటే ఏదైనా ఈ జీవామృతం వల్ల మొక్కకు బలం చేకూరుతుందని చెప్తున్నారు, ఇది పెంచాలి, ఈ విధంగా తయారు చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు?
4: మా దగ్గర ఇక్కడ పక్కన ఆంధ్ర వెస్ట్ గోదావరి జిల్లాలో మక్కినవారిగూడెం రైతాంగాలు కొంతమంది చేయటం, తర్వాత సుభాష్ పాలేకర్ గారి నేను బుక్ చదివి అందులో వారి ఇది మనకి పెట్టుబడి తగ్గుతుంది, ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు వేయటం వల్ల పెట్టుబడి ఎక్కువైతుంది, చెడపేళ్లు ఎక్కువైతున్నాయి. ఇది మనం సేంద్రీయ ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్తే మనకి ఖర్చు తగ్గుద్ది. ఇప్పుడు మనకి వర్కర్స్ ఖర్చు పెరిగింది కాబట్టి దీన్ని ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఈ ఖర్చు తగ్గటం కోసం ఈ రూట్ కు వచ్చాం. వచ్చిన కాడ నుంచి ఇది మొక్కలకి ఏ మొక్కకైనా చాలా ఆరోగ్యంగా ఉంటది, ఎప్పుడు మొక్క గ్రీనిష్ ఉంటది. అదే మనం ఫర్టిలైజర్ వేసినట్టయితే వేసిన వారం కాడ నుంచి పనితనం మొదలు పెట్టుద్ది, నెల లోపలనే దాని ఎనర్జీ అంతా డౌన్ అయిపోయి మళ్ళీ మొక్క ఎరువు కోసం చూస్తుంటది. అదే మేము ఇది 15 రోజులు 2 నెలలకు అట్లా అప్లై చేస్తుంటాం, ఎప్పుడు గ్రీనిష్ ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది మొక్క, చీడపేడలు కూడా ఉండట్లేదు, దిగుబడి సేమ్ ఉంటుంది. ఫర్టిలైజర్ కి ఎట్లా ఉంటుందో అంతకంటే కూడా ఇంకా మిన్నగా దిగుబడులు ఉంటుంది.
3: మీరు అన్నారు కొంతమంది రైతులు అలాగే సుభాష్ పాలేకర్ గారి ఆదర్శంగా తీసుకుని మేము ఈ మొదలు పెట్టామని చెప్పారు. ఒకవేళ సుభాష్ పాలేకర్ గారు అనేక సభల్లో కూడా చెప్పారు, ప్రకృతి వ్యవసాయం చేయండి, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాం, ఈ రసాయన ఎరువులు తగ్గించండి అన్నారు. ఏదైనా సభలకు గానీ ఏదైనా మీటింగ్ లకు గానీ మీరు హాజరయ్యారా?
4: లేదండి, మా లోకల్లో అగ్రికల్చర్ మేము కూడా ఆయిల్ పవర్ రైతు సంఘంలో నేను ఒక మెంబర్ నండి. అట్లాగే లోకల్లో నేను ఈ మన తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారండి. నేను ఈ గ్రామానికి రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నండి. మా అగ్రికల్చర్ కార్యక్రమాల్లో మా లోకల్ కార్యక్రమాల్లోనే ప్రస్తుతానికి మేము ఇది పెట్టి కూడా 1 ఇయర్ వెళ్ళింది, 1 ఇయర్ దాటిందండి. మా లోకల్ మా జిల్లాలో కార్యక్రమాల్లోనే పాల్గొనడం జరుగుతుందండి.
3: ఈ జీవామృతం తయారు చేస్తూ 1 సంవత్సరం కాలం గడిచిందని చెప్తున్నారు, అలాగే మీరు పామ్ ఆయిల్ రైతు అని కూడా చెప్తున్నారు. మీ పొలంలో మీ పామ్ ఆయిల్ చెట్లకు ఈ జీవామృతాన్ని వాడారా?
4: వాడుతున్నాం అండి, దాదాపు 8 నెలల బట్టి వాడుతున్నాం. 1 సంవత్సరం వెళ్ళిందండి, 2 నెలలకు ఒకసారి మేము ఈ జీవామృతం పోస్తున్నాం. చెట్లు మంచి గ్రోత్ గా హెల్తీ గా ఉంటాయి, దిగుబడి కూడా ఏమి తగ్గలేదు. అసలు ఫర్టిలైజర్ అనేది మేము వాడట్లేదండి, చాలా బాగుంది.
3: అంటే ఫర్టిలైజర్ వాడట్లేదు, ఈ జీవామృతం

0: తోటి చెట్లు బాగున్నాయి, దిగుబడి కూడా బాగుంది అంటున్నారు. ఇంకా ఇతర పంటలు కూడా పనికొస్తుంది అంటారు, ఓన్లీ పామ్ ఆయిల్ కి పనికొస్తుంది?
1: అన్ని పంటలకి వాడొచ్చు అండి, ప్యాడీకి వాడొచ్చు, గ్రౌండ్ నట్ వాడొచ్చు, అన్నిటికి వాడొచ్చు. గ్రౌండ్ నట్ ఎక్కువ స్ప్రేయింగ్ చేస్తుంటాం అండి, ఈ స్ప్రేయింగ్ కూడా దీన్ని వాడొచ్చు అండి.
0: అంటే ఈ చెట్టుకు బలాన్నే కాకుండా ఈ చీడ పీడల్ని కూడా అదుపు చేస్తుంది
1: అంటారు? పీడలు కూడా అదుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అండి.
0: అంటే మీరు ఈ యూనిట్ ని ఏ విధంగా నెలకొల్పారు? అంటే ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ సబ్సిడీ
1: బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ అశ్వరావుపేట వారి ఆర్థిక సహకారంతో దీని నిర్మాణం చేయటం
0: జరిగింది. ఎన్ని జీవాలను మీరు పెంచుతున్నారు ఈ యూనిట్ లో?
1: ఈ ఒక 10 శాతీల ఆవుల్ని పెంచడం జరుగుతుందండి.
0: అంటే కేవలం ఈ ఆవు మూత్రము, ఆవు పేడ కోసమే వీటిని పెంచుతూ ఉన్నారు?
1: పెంచుతున్నాం. తర్వాత ఈ పురాతన నుంచి మన హిందూ సాంప్రదాయంలో గోవుకి ప్రాముఖ్యతనిస్తారు కాబట్టి అట్లా కూడా మనం ఆ గోసేవ చేసుకునే భాగ్యం ఈ విధంగా మాకు కలిగిందని కూడా ఫీల్ అవుతున్నాం అండి.
0: చాలా సంతోషం అండి. ఎక్కడ చూసినా గోవులు కనబడుతూ ఉంటాయి, కానీ అలాంటి గోవులు మీరు పెంచుతూ అటు గోసేవ ఇటు గో అమృతం కూడా మరి తయారు చేస్తున్నారు, చాలా బాగుంది. అయితే ఈ ఇతర రైతులు ఎవరైనా స్పందించారా మిమ్మల్ని చూసి?
1: ఇక్కడ పక్క విలేజ్ లో ఒక 3-4 పెట్టారండి ఈ యూనిట్లు, ఇక్కడ కూడా పెడతామంటున్నారు. ఇవి రైతాంగం కూడా అండి, ఈ మందు కట్టలైతే ఏదో తీసుకెళ్లి కావాలనేసి ఎత్తే అంతా 3-4 గంటల పని అయిపోద్ది. జీవామృతం అనేసరికి తీసుకెళ్లాలా పోయాలా, ఇది ఎట్లా ఉంటుందో రిజల్ట్ ఏంటో తెలియదు కదా అని సందిగ్ధంలో ఉన్నారు. మేము వాడుతున్నాం, రిజల్ట్ బాగుంది కాబట్టి దానికి రైతాంగం కూడా స్పందిస్తున్నారు. ఈ మెన్యూస్ కూడా ఆల్రెడీ లాస్ట్ 20 రూపాయలు ఉన్న కాంప్లెక్స్ కట్ట 1500 అయింది, పెరిగిపోతుంది. తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనం ఈ ఉత్పత్తులు మనం వాడటం వల్ల కూడా ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఈ రసాయనిక ఎరువులు ఈ వేసిన పంటలు తినే ఇట్లా షుగర్లు బీపీలు అన్ని తెచ్చుకొని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈ వ్యవసాయంలోకి రైతాంగం అంతా కూడా వచ్చినట్టయితే మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం భవిష్యత్తులో చూడగలం అనేది మా ఆలోచన అండి.
0: మీ ఆలోచనే కాదు, వ్యవసాయ నిపుణులు ఏమి చెప్తున్నారంటే ఆరోగ్యకరమైన పంటలు పండించండి, ఈ విధంగా అంటే వర్మి కంపోస్ట్ కావచ్చు, ఈ గోమూత్రం కావచ్చు, వీటితో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేయండి, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి అని చెబుతూ ఉన్నారు. అయితే నలుగురికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు మీరు. అయితే మీరు 10 సాల్దీలతో ఒక యూనిట్ ను ప్రారంభించారు అని చెబుతున్నారు. అంటే రేడియో ముఖంగా ఎవరైనా ఈ గోమూత్రం తయారు చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 10 సాల్దీలతో తయారు చేశారు, ఒక ట్యాంక్ లోకి వెళ్తుంది ఈ మూత్రం అంతా అంటున్నారు, మూత్రం ప్లస్ పేడ కూడా వేస్తారు, అది వేసిన తర్వాత ఆ ట్యాంక్ లో ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండాలి? అది
1: ఆ ట్యాంక్ 1 నెల 10 మాకున్న ఈ 10 సాల్దీల ఆవులకి ఒక 2 నెలలకి 2 ట్యాంకులు నిండుతున్నాయండి.
0: అంటే కొంచెం మొత్తంలో చేసుకోవాలనుకుంటే ఒక్క ఆవు 2 ఆవులు ఉండవాలి, ఏ విధంగా చేసుకోవాలి?
1: అట్లా కూడా చేసుకోవచ్చు అండి. ఒక 2 ఆవులు పెట్టుకుని చిన్న షెడ్ వేసుకుని ఇట్లా ఈ గోమూత్రం పోవటానికి కాలవలాగా సిమెంట్ తో చేసుకుని చిన్న ట్యాంక్ కట్టుకుని ఈ మూత్రం ఆ పేడ అందులో వేసుకుని అక్కడ కూడా తయారు చేసుకుని ఒక 2 ఆవులుంటే ఒక 20 ఎకరాలకి అది సరిపోద్దండి. ఒక్క ఆవు వచ్చి 10 ఎకరాలకి దాని మూత్రం పేడ సరిపోద్దండి.
0: ఎన్ని రోజులు ఆ ట్యాంక్ లో ఉంచాలంటారు?
1: ట్యాంక్ మేము 2-3 నెలల్లో తోలేస్తామండి. అందులో డ్యామేజ్ అయ్యేది ఏమి ఉండదు, మరి మొత్తం నిండిన తర్వాత ఇవి వేసేసి బ్యాక్టీరియా డెవలప్ అవటం కోసం ఈ పప్పుల పిండి, రద్దు పిండి, మిల్లుల దగ్గర ఉండే రద్దు పిండి, తర్వాత బెల్లం ఇవి వేసి పుట్టమన్ను కొంత వేసి దాన్ని క్లబ్ చేసి వేస్తే బాగా తయారై పొంగి క్లబ్ అయ్యి బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి అది మనం అప్పుడు బట్టుకెళ్లి పోస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి.
0: అంటే ఈ పెద్ద చెట్లకే పోయాలంటారా, లేకపోతే చిన్న చిన్న చెట్లకు, ఆకుకూరలకు, కూరగాయలకు
1: వాటికి పోయొచ్చు అండి? డ్రిప్ ద్వారా కూడా ఎక్కించుకోవచ్చు అండి. డ్రిప్ ద్వారా కూడా ఎక్కించుకోవచ్చు, స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, అన్ని కూరగాయలకు కూడా ఇది వాడొచ్చు.
0: ఆకుకూరలు
1: ఏంటంటే అన్నిటికి వాడొచ్చు అండి, చాలా ఆరోగ్యంగా ఉండదు. అటువంటి కూరగాయలు మనం తిన్నప్పుడు ఇంకా మంచి ఆరోగ్యంగా జరుగుతుంది.
0: మొత్తం మీద ఆవు మూత్రం ఆరోగ్యదాయకం అని అంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఇంకా అంటే ఈ పురుగులకు తెగుళ్లకు కూడా ఇది పనిచేస్తుంది అంటారు?
1: పనిచేస్తుంది, అన్ని రకాలుగా పనిచేస్తుంది అండి. రైతుకి పెట్టుబడి తగ్గుతుంది,
0: ముఖ్యంగా రైతుకు పెట్టుబడి
1: తగ్గుతుంది, భూసారం పెరుగుతుంది, ఈ ఫర్టిలైజర్ వేసినందువల్ల భూమి నిస్సారం అవుతుందండి. ఈ గోమూత్రం ఇట్లా పోసినందువల్ల అక్కడ ఈ వర్మిస్ తయారవుతాయండి. వర్మిస్ చెట్టు దగ్గర పోసిన దగ్గర వర్మిస్ తయారై అవి లోపలికి వెళ్లి భూమిని గుల్లబారేటట్టు చేస్తుందండి. చేసి ఆ వాటర్ ఆ గాలి తీసుకొని

0: ఒక చెట్టు హెల్తీగా ఉండడానికి బాగా ఉంటుందండి. ఈ ఫర్టిలైజర్ వేసిన చెట్లు తొందరగా లైఫ్ తొందరగా అయిపోద్దండి. అదే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇట్లా జీవామృతం అప్లై చేసినప్పుడు పంట చెట్టు లైఫ్ పెరుగుద్దండి, పంట ఈల్డింగ్ పెరుగుద్ది, భూసారాన్ని మనం అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం. అట్లా రైతాంగానికి కూడా ఉపయోగం అనేది మా ఈ సంవత్సరంన్నర అనుభవంలో మాకు అర్థమైందండి.
1: బాగుందండి కోటేశ్వరరావు గారు. మరి ఈ గోమూత్రంతో చాలా చక్కని అంటే రసాయనం కాకుండా సేంద్రియంగా మంచి పంటలు పండించే విధానాన్ని మీరు అవలంబిస్తూ నలుగురు రైతులకు కూడా ఆదర్శంగా నిలిచారు. మరి మా రేడియో శ్రోతలకు కూడా అనేక విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.
2: మరింతవరకు ప్రకృతి వ్యవసాయం పంటకు లాభదాయకం పరిచయం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, శక్తి వనరులు పొదుపుగా వాడకం ప్రసంగం వింటారు.
3: శక్తి వనరులు విచక్షణతో వాడటం చాలా అవసరం. శక్తి వనరుల్ని జాగ్రత్తగా వాడాలంటే ఉత్పత్తిలో, వాడకంలో, నిర్వహణలో, సరఫరాలో పొదుపు, కావలసిన సాంకేతిక పరిజ్ఞానం పెంచాలి. విద్యుత్ పరికరాలు వాడే పద్ధతిలో మరమ్మతులో శ్రద్ధ వహించాలి. ధరని బట్టి వస్తువులు కొనుగోలు చేస్తాం. అలాగే ధరను బట్టి విద్యుత్ వినియోగదారుడు మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. విద్యుత్ ధర పెరిగితే పేద మధ్యతరగతి పౌరులు విద్యుత్ వాడకం తగ్గుతుంది. అంతేకాదు విద్యుత్ని ఆదా చేసే ఆలోచనలు పద్ధతులు అమల్లోకి వస్తాయి. విద్యుత్ ఉచితంగా సరఫరా అయినప్పుడు విజ్ఞత కోల్పోయి వాడకం సాగిస్తే అవసరానికి తగ్గట్టు విద్యుత్ లభ్యం కాదు. మన అలవాట్లు జీవన విధానాన్ని మార్చుకుంటే ఇంధనాన్ని శక్తిని దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు. పరిశ్రమలు వ్యవసాయ రంగాల్లో విద్యుత్ వాడకం చాలా ఎక్కువ. ఒక మోటార్ పనిచేసినా ఒక యంత్రం పనిచేసినా విద్యుత్ వినియోగం చాలా ఎక్కువే. అందుకే పారిశ్రామికీకరణ జరిగిన చోట విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. విద్యుత్ బిల్లు తగ్గించాలంటే పరిశ్రమలు ఎనర్జీ ఆడిట్ ని నిర్వహిస్తాయి. ఏ కార్యక్రమం కోసం ఎంత విద్యుత్ శక్తి వినియోగపడుతుందో ఆ పనిలో మార్పుల ద్వారా ఇంధనం ఎలా పొదుపు చేయవచ్చో సూచించే పరిశ్రమలకి సహాయం చేస్తున్నాయి. అవసరమైనప్పుడు విద్యుత్ లభ్యతకు వీలుగా ఇళ్లలో, పరిశ్రమల్లో, వ్యాపార వాణిజ్య సంస్థల్లో జనరేటర్లు పెట్టుకుంటున్నారు. కొన్ని పరిశ్రమలు వాళ్లకి అవసరమయ్యే విద్యుత్ ని తామే ఉత్పత్తి చేసుకుంటున్నాయి. ఇంధనం ఆదా చేయాలనే ప్రయత్నం ప్రతి పరిశ్రమల్లోనూ జరుగుతున్నా ఎక్కువ ఇంధనం ఖర్చు అయ్యే చోట ఈ కార్యక్రమం ఊపందుకుంటుంది. అందుకే చిన్న పరిశ్రమల్లో కంటే భారీ పరిశ్రమల్లో శక్తి వనరుల పొదుపుకి తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. శక్తి వనరులు పొదుపులో దృష్టి చాలా వరకు విద్యుత్ శక్తి వాడకంపై కేంద్రీకృతం అయినా పెట్రోలు, డీజిల్, నాఫ్తా లాంటి ఇంధనాలు వాడే పద్ధతుల్లో కూడా నిరంతరం మార్పులు తేవలసిన అవసరం ఉంది. ప్రజా రవాణా వ్యవస్థ వాడకం పెరిగితే సగటు ఇంధనం వినియోగం తగ్గుతుంది. ఇంధనం నిర్వహణలో ఇంధన ఖర్చు లెక్కలు, ఇంధనం పొదుపు చేసే పద్ధతులు సింహభాగం స్థానాన్ని ఆక్రమించాలి. వాడే ఇంధనాల్లో మార్పులు రావాలి, పరికరాల్లో మార్పులు రావాలి. అందుకే కరెంటు సరఫరాలో మార్పులతో పాటు కరెంటు వాడకంలో కూడా మార్పులు రావాలి. తక్కువ బరువు ఉండే సూక్ష్మ పరికరాల వినియోగం పెరిగే కొద్దీ ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది, సామర్థ్యం కూడా పెరుగుతుంది. సాధారణంగా వ్యవసాయ రంగాల్లో గొట్టపు బావుల్లో నుంచి నీళ్లు తోడటానికి విద్యుత్ వాడతారు. నిర్లక్ష్యంగా ఇవి వాడితే భూగర్భంలో నీళ్లు కూడా లేక చివరికి బోరు బావులు కూడా ఎండిపోయే పరిస్థితికి వస్తుంది. విద్యుత్ వినియోగంలో పొదుపు ఎక్కడ వినియోగం ఎక్కువగా ఉందో అక్కడే మొట్టమొదటిగా జరగాలి. అంటే ఒక ఇంట్లో విద్యుత్ వినియోగంలో పొదుపు తేవాలి అంటే మొదటిగా ఏ గదిలో ఎక్కువ కరెంట్ ఖర్చు అవుతుందో గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఎవరు ఎక్కువ కరెంట్ ని వినియోగం చేసుకున్నారో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పొదుపు కోసం దృష్టి ఎక్కువ కరెంట్ ఖర్చు అయ్యే గదిలో జరిగే కార్యక్రమాల మీద కేంద్రీకరించాలి. అలాగే విద్యుత్ ని ఎక్కువ ఉపయోగించే కుటుంబ సభ్యుడి వినియోగం తీరుని పరిశీలించాలి. ఆ కుటుంబ సభ్యుడు విద్యుత్ ఆదాన్ని అలవాటు చేసుకోగలిగితే ఇక ఆ ఇంట్లో విద్యుత్ ఖర్చు తగ్గినట్లే. ఇలాగే కార్యక్రమాల్లో, కర్మాగారాల్లో విద్యుత్ వాడకంలో ప్రతి భవనాన్ని ఒక యూనిట్ గా గుర్తించి నియంత్రించాలి. అంటే ప్రతి భవనానికి కరెంటు వాడకం గుర్తించే మీటర్ను బిగించాలి. ఏ భవనం

ఎక్కువ కరెంట్ ఖర్చు అవుతుందో, అక్కడ ఏ పనికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుందో గుర్తించాలి. అక్కడ పనిచేసే సిబ్బంది అలవాట్లను అధ్యయనం చేయాలి. ఆ అలవాట్లలో మార్పులతో కొంతవరకు విద్యుత్ ఆదా చేయవచ్చు. అలాగే అక్కడ వాడే పరికరాల మార్పుతో కూడా కరెంటు పొదుపు చేయవచ్చు. ఇదే వ్యవసాయ రంగాల్లో అయితే ఎంత నీరు అవసరం, ఆ నీరు పొలానికి చేర్చడానికి ఎంత సమయం మోటార్ వాడాలి, ఈ వాడకం ఏ సమయంలో జరగాలి, ఇలా ఒక్కొక్క తరహా వాడకాన్ని విశ్లేషించి వాడకాన్ని నియంత్రించవచ్చు. ఎక్కడ వినియోగదారుడు పొదుపుగా వ్యవహరిస్తాడో అక్కడ విద్యుత్ నిర్వహణ సులభం. వినియోగదారుల ప్రవర్తనలో నిర్లక్ష్యం కనిపించే చోట విద్యుత్ సరఫరా వ్యవస్థ నియంత్రించాల్సి వస్తుంది. ఇందుకోసమే కొన్ని గంటల పాటు కరెంట్ సరఫరాలో నియంత్రణ మనం గమనిస్తుంటాం. ఇంధనం వాడకాన్ని నియంత్రిస్తే ఖర్చు తగ్గటమే కాదు, కాలుష్యం కూడా తగ్గుతుంది, వనరులు పొదుపు అవుతాయి. పరిశ్రమల వ్యవసాయం ఆధునీకరణ జరిగితే ఇంధనం వినియోగం కూడా తగ్గుతుంది. వ్యవసాయంలో ఈ మధ్య కాలంలో వినియోగిస్తున్న బిందు తుంపర సేద్యాలు తక్కువ నీటి వినియోగం ఆధారంగా సాగుతున్నాయి. హైడ్రోజన్ ఇంధనంగా చేసుకుని వాహనాలు నడిపే ప్రయత్నం ఫ్యూయల్ సెల్ రూపంలో జరుగుతుంది. పెద్ద పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల బదులు ఇప్పుడు చిన్న విద్యుత్ కేంద్రాల సంఖ్య పెరిగిపోతుంది. నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి మన రాష్ట్రంలో విద్యుత్ బోర్డుని రెండుగా విడగొట్టారు. ఒక విభాగం కరెంటు ఉత్పత్తి దృష్టి కేంద్రీకరిస్తే ఇంకో విభాగం పంపిణీ వ్యవస్థని నిర్వహిస్తుంది. విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారు. ఎప్పటికప్పుడు విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, విద్యుత్ వినియోగంలో మార్పు లెక్క కట్టే పద్ధతులు అందుబాటులోకి వచ్చేశాయి. పంట చేలల్లో వాడే పంపు సెట్లని సామర్థ్యంగా వాడాలంటే వాటి సామర్థ్యానికి అనుగుణంగా వ్యవసాయం సాగించాలి. కెపాసిటర్ల సామర్థ్యం బాగుంటే ఇంధనం వృధా కాదు. కెపాసిటర్లు వాడటం వల్ల వ్యవసాయ పంపుల సామర్థ్యం పెరుగుతుంది, అవి ఎక్కువ కాలం మన్నుతాయి. ఆహారాన్ని అవసరం కన్నా ఎక్కువ వేడి చేయవద్దు, వేయించద్దు, ఉడికించద్దు. మడ్డి పేరుకుపోయే పాత్రల్ని పూర్తిగా శుభ్రం చేయండి. వంటలకి ప్రెషర్ కుక్కర్లు వాడటం మంచిది. పాత్ర పరిమాణం పొయ్యి మంటని దాటి ఉండాలి. వండేటప్పుడు మూత పెట్టాలి. కింద వైపు రాగి ఉండే పాత్రలు వాడితే త్వరగా వేడెక్కి ఇంధనం ఆదా చేయవచ్చు. చిన్న బర్నర్, చిన్న గిన్నె, చిన్న పాత్ర, చిన్న మంట ఇంధనం ఆదా చేస్తుంది. కొంచెం ముందే ఆలోచించి వంట మొదలు పెట్టాలి. తగు మాత్రం నీటినే వాడాలి. ఉడుకు రాగానే మంట తగ్గించాలి. వండే ముందు నానబెట్టాలి. లోతులేని వెడల్పాటి గిన్నెల్లో ఇంధనం పొదుపవుతుంది. మూత పెడితే వేడి వృధా కాదు. బర్నర్ శుభ్రంగా ఉంచుకోవాలి. వంట పాత్రల సామర్థ్యం పెంచడం, క్రింది భాగం రాగి ఉన్న పాత్రలు వాడాలి, కింది భాగం పెద్దగా చిన్న మూతి ఉన్న పాత్రలు కుక్కర్లు వాడటం, వంట పొయ్యిలు సామర్థ్యం పెంచాలి, గాలి రాకపోకల్ని నియంత్రించాలి. బల్బుల స్థానంలో ట్యూబ్ లైట్లు, కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంపులు వాడాలి. వంట చిరుకు సామర్థ్యం పెంచాలి. మంట బాగా మండేటట్లు చేయాలి. పొగ బయటికి పోయే మార్గం ఏర్పరచాలి. సోలార్ కుక్కర్, హీటర్లు వాడకం మొదలు పెట్టాలి. ఇంట్లో అవసరం లేకుంటే ఫ్యాన్లు లైట్లు వేయకూడదు. నీళ్లని రవాణా చేసే మోటార్లు అవసరాన్ని బట్టే వాడాలి. ఇంట్లో వాడిన పరికరాలు కరెంటుని పొదుపు చేసేవే వాడాలి. మంచి నాణ్యత ప్రమాణాలు పాటించే వాటినే వాడాలి. అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు, కరెంట్ సామాన్లు, టీవీలు, కంప్యూటర్లు, పొయ్యిలు ఆర్పేయాలి. కరెంటు ఆదా కోసం ట్యూబ్ లైట్లకి ఎలక్ట్రానిక్ చౌకులు వాడటం మంచిది. ఎప్పటికప్పుడు వీటన్నింటి మీద దుమ్ము తుడిచివేయాలి. దీంతో వెలుతురు పెరుగుతుంది. బల్బు స్థానంలో కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంపులు వాడితే కరెంటు ఖర్చు తగ్గుతుంది. ఫ్యాన్ రెగ్యులేటర్ని వాడితే అవసరమైనంత విద్యుత్నే గాలి కోసం వాడాలి. మంచి నాణ్యత ఉన్న విద్యుత్ పరికరాలనే వాడాలి. వీలైనంత వరకు చల్లబరచడానికి, ఆరబెట్టడానికి ఇంట్లో సహజంగా ఉన్న ఎండ వేడిని, చెట్ల గాలిని వాడి కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు వాడటం తగ్గించాలి. వాషింగ్ మిషన్లు, డ్రైయర్లు వాడటం మానేయాలి. ఒకరి తర్వాత ఒకరు స్నానం చేస్తే కరెంటు హీటర్లో నీళ్లు వేడి వృధా కాదు. ఒక బట్ట తర్వాత ఇంకోటి ఇస్త్రీ చేస్తే కరెంటు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇంట్లో అందరూ వీలైనంత వరకు ఒకే చోట ఉంటే లైట్లు, ఫ్యాన్లు వాడకం తగ్గుతుంది. ప్రతి స్విచ్ మీద, ఫ్యాన్ మీద, లైట్ల మీద నెంబర్ వేసుకుని ఏ స్విచ్ దేనికోసమో గుర్తిస్తే అవసరం లేని స్విచ్లు మనం వాడటం మానేస్తాం. కరెంటు వృధా తగ్గుతుంది.

ఎత్తింగ్ సరిగ్గా ఉందో లేదో ప్రతి 3 నెలలకోసారి చూసుకోవాలి. సరైన మందం సైజు వైరల్ని ఎత్తింగ్ కోసం వాడాలి. ఇంటి తూర్పు పడమరల్లో ఎప్పుడూ పచ్చగా ఉండే రావి, గానుగ, నిమ్మ, వేప, సీతాఫలం, అరటి చెట్లు నాటితే ఎండవేడి ఇంట్లోకి చేరదు.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2020.

0: ఆర్ లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 7:45 దాటి 30 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
2: శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018లో ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాడు నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్ లో భాగంగా చేపడుతున్న పోషణ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతా ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ICDS CDPO గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
3: నమస్తే సార్.
2: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
3: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలను లోపపోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోపపోషణ నివారణ కలిగించి వాటిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ, బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళ బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేము అందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థ్య

0: హరి స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థ నారీ స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలుపెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
1: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
0: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహార ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోపపోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురుసదనం, వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోపపోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోపపోషణ, కురుసదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు, బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్లలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు, బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్లకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారు అనే విషయాన్ని వాళ్లకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య, ఆరోగ్యం, వీళ్లకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతోటి ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం, పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ద తీసుకునేలాగా మేము అందరికీ అవగాహన కల్పిస్తాము. రెండవది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యను నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలున్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడోది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివికల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. 5వది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం, అంటే గర్భవతి, ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండవ బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలకు జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం, ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి

0: ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరం తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
1: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అంటే శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు. అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి, ఇవి అన్నీ ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకు సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాకెడ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దాని వల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. కానీ ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
0: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
1: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేమో, ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతిలాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికొస్తుందంటే శరీర నిర్మాణం చేయడానికి అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
0: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
1: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఇప్పుడు ముందుగా ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రేణుక ఆలపించారు చిత్రం శుభాకాంక్షలు. ఈ పాట వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాస సాగర్ గ్రామం నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న, మనశ్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహేశ్వి, రేవంత్ వీరి స్నేహితులు, కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

పింగళి సాహిత్యానికి మణిశర్మ సంగీతం సమకూర్చగా, మురళీధర్ పాడిన కృషి చిత్రంలోని పాట కావాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నాయవందిని గ్రామం నుంచి శ్రీరాముల వసంత, భారతి, లాస్య, శాశ్విక, శ్రీరామ హనుమానులు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీకాంత్ చారి, మల్లోజ శ్రీనివాసాచారి వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం కృషి చిత్రంలోని ఈ పాట.

కార్యక్రమం ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం కావాలని కోరుతున్నారు శ్రోతలు. ఇల్లంద్ బాటన్ ఫీడ్ బస్సు నుంచి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలపాసి, అరుణ్దేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణ చరిత, చాపెల్ చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజ్ వికాస్, రాజా, రాధాపాసి, భువపా

పాసీ రోష్నే, రోహిత్ ఉమా పార్వతీబాయి, పురాణ్ పాసీ, ఉమాశంకర్ షాహిల్, వీరేంద్ర కుసుమ్. అన్నదమ్ముల అనుబంధం చిత్రంలోని ఈ పాట వినండి. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

దేవుళ్ళు ఈ చిత్రం కోసం ఎస్ జానకీ బృందం ఆరపించిన వందే మాత్రం శ్రీనివాస్ సంగీత సారథ్యంలోని పాట వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రకొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి వీరంతా చండ్రకొండ మండలం పోకలగూడెం నుంచి కోరుతున్న శ్రోతలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు కిన్నరలహరి, మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. రేపు ఉదయం 7:15 స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా బి చంద్రశేఖర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి కల్వకుల్ నాగలక్ష్మి గారు. 7:30 ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యం మనందరిది ప్రత్యేక కార్యక్రమం

రేపు ఉదయం 7:30 రేపు ఉదయం 10 గంటలకు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తం దానం చేద్దాం, ప్రాణాలను కాపాడదాం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో రేపు ఉదయం ప్రసారంలో చోటు చేసుకుంటున్నాయి. కిన్నెర లహరిలో తర్వాత పాట ఘంటసాల ఆలపించారు, ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం. ఈ పాట కావాలని కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందు 14 నంబర్ బస్తు నుంచి భరతలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజ్, నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరి కోసం బడిపంతుల చిత్రం నుండి ఈ పాట వినండి.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సత్యచారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ వీరి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. ఉయ్యాల జంపాల చిత్రంలోని పాట వినిపించని కోరారు. వీరందరి కోసం ఈ పాట.

చక్రవర్తి సంగీత సారథ్యంలో దాసరి నారాయణరావు గీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ఈ పాట కావాలని కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తుల గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, బ్రహ్మయ్య, కస్తూరిరావు, రాజశేఖర్, భాస్కర్లో, ప్రకాష్, జాడిపెంటయ్య, రవి, పువ్వల ఈశ్వర్రావు, సుధీర్ వీరి కుటుంబ సభ్యులందరి కోసం రాముడు కాదు కృష్ణుడు చిత్తుందని పాట వీరందరి కోసం.

ఎంత?

ఈనాటి కిన్నరహరి శ్రోతలకు నచ్చతిరిగితల కార్యక్రమంలో చివరిగా వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం రాఘవపురం నుంచి గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ, బాబుచారి, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండెటి దుర్గారావు, నాగమణి, మురుపెట్టి స్వరూప, నాగయ్య వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరు కోరుతున్నారు. సన్నాయి అప్పన్న చిత్రం కోసం ఆత్రేయ సాహిత్యానికి జీకే వెంకటేష్ సంగీతం సమకూర్చగా పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన యుగలం.

ఆ పాటతో ఈ పూట కిన్నెర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:45 కావస్తుంది. ముందుగా సమాచార సంధ్య హిందీలో వార్తలు, 9:00 న్యూస్ 8:09 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్త కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటారు. పీలీల ఆలపించిన రాజమ్మ చిత్రంలోని పాట వినండి.

మీరు విన్న పాట దాన ధర్మల చిత్రం కోసం పి సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. వీరు పాడిందే మరో యుగలం చిత్రం ముత్యాల పల్లకి.

0: తోటరాముడు చిత్రం కోసం ఈ సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: ఓ బంగారు రంగుల చిలక.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వి రామకృష్ణ పి సుశీల ఆలపించారు చిత్రం ప్రేమలేఖలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం బాలలం మేము బాలలం అంటూ సాగే గీతం ప్రసారమవుతుంది. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. శ్రీమతి ఉరిమిళ్ళ సునందన వినిపించే సుభాషితం 6:30 ప్రసారమవుతుంది. రైతు సమాచారం కార్యక్రమంలో అమృత జలం పంచవ్యాజ్ఞం డాక్టర్ సలహాలు 7:15 ప్రసారమవుతాయి. ఇందులో స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీ బి చంద్రశేఖర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి కల్వకలోను నాగలక్ష్మి. 7:30 ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యం మనందరిది ప్రత్యేక కార్యక్రమం వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాకి శంకర్రావు. 9:30 ఏక చిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు ప్రసారమవుతాయి. 10:00 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం చేద్దాం ప్రాణాలను కాపాడదాం ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 చిత్రగీతాలు. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార వాదన ప్రసారమవుతుంది. 12:40 చిత్రగీతాలు. 2:30 కిన్నార లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:30 ఏక చిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు ప్రసారమవుతాయి. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట పునఃప్రసారం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 6:35 జానపద సంగీత కార్యక్రమం. 7:15 ప్రసారమయ్యే కిసానవాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ గురించి టీసీఆర్ అండ్ ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సమల గారితో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 న్యూస్ 8 ఆంగ్లం వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద సంగీత కార్యక్రమం ఢిల్లీ నుండి. రాత్రి 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అన్నారు మదర్ తెరిస్సా. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 11:03 దాటి 10 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.